ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో అని అన్నారు మహాకవి శ్రీశ్రీ. నిలయంలో సమయం 5:59:30. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరియు భక్తిగీతం వింటారు.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సుల

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 అవుతోంది. కొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే
1: అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు

హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు

0: కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా నేను కోరుకున్న భారతం నాటిక ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ చార్లెస్ మరియు బృందం అందించే జనపద గీతాలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 సాయంత్రం 5:00 తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు

విడుదల కార్యక్రమం. ఇక 10 గంటల నుండి 10:30 వరకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. 3:00 నుండి 5:00 వరకు ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేఖ వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: వింటారు నివేదికను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
4: కొత్త గనులు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10 నుండి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం

0: కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ కు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకిచ్చినా ఇంట్లో పనిలో పెట్టుకున్నా పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాలలోని హమాలీవాడలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ మారథాన్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం యువభారత దేశమని, దేశంలో యువ జనాభా అధికంగా ఉందని తెలిపారు. నో డ్రగ్స్ ఎస్ టు ఎక్సర్సైజ్ నినాదం దిశగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని, ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ పెడతామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. భీమారం చెన్నూరు మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ 2 వేర్వేరు కేసుల్లో సుమారు 386 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దేవులవాడ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జూన్2న 2వ దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మత్స్య సంపదను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ను గుడిపేటలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 85 ఎకరాల్లో సుమారు 80 కోట్లకు పైగా నిధులతో ఈ పార్క్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ గోదామును జిల్లా సహకార అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్లోని వన్య ప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాటికి కావలసిన నీటి వసతి కల్పించి అడవుల నుంచి గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ జన్నారం డివిజన్ పరిధిలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్, సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 50

0: 1000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైన్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

0: పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ది భూవనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని వాటిని మరింత సమర్థవంతంగా జవాబుదారీగా బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబార్డ్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబార్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ഉദയതരംഗിണി. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో 90 వసంతల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా నేను కోరుకున్న భారతం నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారుపేరు దర్

0: జాకీ దర్పానికి మరో పేరు మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నేను కోరుకున్న భారతం నాటిక. రచన కుమారి జి విజయలక్ష్మి. నిర్వహణ శ్రీయుతులు ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎం దక్షిణామూర్తి. వినండి నేను కోరుకున్న భారతం.

ఇది వేదాలు పుట్టిన భూమి. వేద సంస్కృతికి సాంప్రదాయాలకు ఆలవాలమే అలరారుతోన్న పవిత్ర భూమి. రామాయణ మహాభారతాది ఇతిహాసాల్ని కరతలామలకంగా తిరుగువేసిన దిట్టలెందరో ఈ గడ్డపై ప్రభవించారు.

పచ్చని పంట పొలాలతో సౌందర్యాన్ని పుణికిపుచ్చుకొని ప్రకృతి కన్య నాట్యం చేస్తుండగా చిరునవ్వుల సంబరాలతో మురిసిపోతున్న బావల్ని తమ ముచ్చట్లతో మురిపిస్తున్న మరదళ్ల వయ్యారాలు, పిల్లల తిరుచేష్టలకు నిశ్చేష్టులై చూస్తున్న తాతయ్యల ఆశ్చర్యచకిత వదనాలు, గొబ్బిళ్ల గుబోళింపులతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ముత్తైదువులు ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో లయబద్ధంగా పాటలు పాడుతూ గంతులు వేస్తున్న కొత్తళ్ళుళ్ళు భారతమాత సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ మిరుమిట్లు గొలిపిస్తున్నాయి.

0: వేదభూమి కలుషితం చేయబడింది. దొరల దమన రాజనీతి భారతీయ సాంప్రదాయపు వీణీయ తీగల నుండి అపశ్రుతి నాలపింపచేస్తూ రాచరికపు కట్టుబాట్లను సాంప్రదాయ పరిధులను అధిగమించి ఉప్పెనవలె వాటిని తుడిచిపెట్టుకపోతుంది. పాశ్చాత్య నాగరికత ప్రభావం తన కబంధ హస్తాలతో భారతీయ సాంప్రదాయపు భవంతుల పునాదులను పెకలిస్తున్నది.
1: దేశంలో దొరల పాలన కొనసాగుతుంది. వేలాది వసంతాల శోభతో అలారిన లేచిగుళ్ల కంటే సుకుమారమైన భారతమాత కరద్వయం కుసుమాల మాలలతో అలరారడానికి బదులు ఇనుప సంకెళ్లలో బందీ అయింది. శ్రీరాముని వంటి అవతార పురుషుని మొదలు ఎందరో మహానుభావులను, రుద్రమదేవి వంటి వీరవనితలను అందించిన మన భారతమాత ఈనాడు నిర్వీర్యయై, నిస్తేజయై, నిస్సహాయయై అశ్రుధారల కాలవాలమైపోయింది.
2: భారతమాతను దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటానికి ఎందరో స్వాతంత్ర సమరయోధులు ముందుకొరికారు. ఎందరో తమ ప్రాణాల్ని కోల్పోయి ఆ యజ్ఞంలో సమిధలుగా మారిపోయారు. ఉద్యమంలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేస్తున్న భారతీయుల్ని ఎక్కడి వారిని అక్కడే కాల్చి చంపమని దొరల ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది. సమర

0: యోధులు అప్రమత్తులై దొరల చేతికి చిక్కకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశమాత దాస్య శృంఖలాలను విడదీయలేని వారు భారతీయులే కాదు, బానిసలు అన్న ఓ చైతన్య జ్వాల ప్రజ్వరిల్లింది.
1: ఈ మహోన్నత ఉద్యమంలో ఆకలితో అలమటించినా మేము పాలు పంచుకుంటాం అంటూ ఎందరో భారతీయులు శంఖం పూరించారు. రెక్కడితే కాని డొక్కాడని నిరుపేదలు సైతం ఈ ఉద్యమానికి ఆహుతయ్యారు. మేము వీరవనితనం కావాలి అని ఎందరో సోదరీమణులు తమ భర్తల్ని ఉద్యమానికి పురికొల్పారు.
0: భారతి అనే ఓ ఆదర్శ మహిళ సమరం అనే పేరుగల తన భర్తని వెన్నుతట్టి ఈ స్వాతంత్రోద్యమానికి ప్రేరేపించింది.

0: భారతి, భారతి.
1: ఎవరు?
0: నేను భారతి. సమరాన్ని నన్నే గుర్తుపట్టలేదా?
2: ఏమండి, మీరా? మీ రాక కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. ఆరోగ్యంగా ఉన్నారా? ఎంత చిక్కిపోయారు. భోజనం చేసి ఎన్నాళ్ళయ్యిందో. ఉండండి, ఇప్పుడే అన్నం తీసుకొస్తాను.
0: వద్దు భారతి, నాకిప్పుడు ఆకలిగా లేదు. ఆరోగ్యంగా ఉన్నావా భారతి? పిల్లలు బాగా చదువుకుంటున్నారా? నిన్ను నేను కడసారి కూడా చూస్తాననుకోలేదు.
2: మాట మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తారండి? మీరు ఎంత ఆకలిగా ఉన్నారో మీ మాటలే చెబుతున్నాయి. ఉండండి, ఇప్పుడే అన్నం తీసుకొస్తాను.
0: పిచ్చిది, దేశమంటే ఎందుకో ఎనలేని అభిమానం. పూట కూలి గడవని నన్ను నిద్రలేపి ఉత్తేజపరిచి ఈ ఉద్యమానికి అంకితం చేసింది. తనేం సుఖపడాలని, తనకేం మిగులుతుందని. నేను వెళ్లిన దగ్గర నుంచి ఈ సంసారాన్ని ఎలా గడుపుతోందో, పిల్లల్ని ఎలా సముదాయిస్తుందో నాకు అర్థం కావడం లేదు. భార్య బిడ్డల్ని చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఇరుక్కుపోయాను. నేనేమైనా అయితే వాళ్ల గతి ఏం అవుతుంది?
2: ఏమండి?
0: ఏమిటి భారతి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? నేనంత తొందరగా ఏమీ కానులే భారతి.
2: ఆకలితో ఇంటికొచ్చిన మీకు పట్టడి మెతుకులు కూడా పెట్టలేకపోతున్నానండి. పిల్లలు 3 రోజుల నుంచి తాగడానికి గంజి నీళ్లు కూడా లేక సొమ్మసిల్లిపోతున్నారండి.
0: వాళ్లకేం తెలుస్తుంది భారతి మన పరిస్థితి?
2: మీరు దొరల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మన కుటుంబాన్ని ఆదరిస్తే ఏ ఆపదకు గురి కావాలోనని ఊరు ఊరంతా భయపడుతున్నారండి. అప్పు పుట్టలేదు సరికదా, అంట్లు తోమడానికి కూడా అవకాశం చిక్కడం లేదండి.
0: మరి ఇన్నాళ్ళు ఎలా గడుపుకొచ్చావు భారతి? మీరెలా ఉన్నారో చూసి వెళదామనే వచ్చాను. నేను మీకేమీ కూడబెట్టలేకపోతున్నాను.
2: అంత మాట అనకండి. మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనే ఆశతో, నన్ను క్షమిస్తారనే ధైర్యంతో ఇంట్లోని సామాన్లన్నీ చెల్లిపోయాక చివరికి మంగళసూత్రం కూడా మీ ఇన్నాళ్ళు గడుపుకొచ్చానండి. 2 రోజుల నుంచి పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. పిల్లలు లేచి అమ్మా ఆకలి అంటే ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదండి.
0: నాలాంటి దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు. అసలు పేదవాడిగా పుట్టడమే నేను చేసిన పెద్ద నేరం. ఈ పేదరికంలో పుట్టిన ప్రతివాడికి ఇబ్బందులు, ఆపదలు, ఆకలి చావులు దేవుడిచ్చిన వరాలు. ఆ వరాల్ని ఆధారంగా చేసుకుని, ఆర్నిసలు రెక్కలు ముక్కలు చేసుకుని సమాజంలో హీనాతిహీనంగా బ్రతుకుతున్నాం మనం.
2: మీరలా అధైర్యపడకండి, తప్పకుండా మనకి మంచి రోజులు వస్తాయి. మీకీ సమాజంలో ఒక ఉన్నత స్థానం కల్పించబడుతుంది.
0: లేదు భారతి, నేను వెంటనే వెళ్లి ఆ దొరల ప్రభుత్వానికి లొంగిపోతాను. మనకి అన్నం పెట్టని, ఆకలి తీర్చని స్వతంత్రం వస్తే ఎవడికి కావాలి, రాకపోతే

0: ఎప్పటికి కావాలి.
1: ఏమండి
0: ఈ రోజు నుంచే ఈ ఉద్యమం మాట మర్చిపోతాం.
1: ఏమండి
0: అందరితో పాటు మనం ప్రభుత్వానికి లొంగిపోతాం.
1: ఏమండి
0: మన ఆకలి బాధల్ని మనం తీర్చుకుందాం.
1: ఆ మాట మాత్రం అనకండి.
0: ఏమి ఎందుకు అనకూడదు? రాబోయే స్వతంత్రం మనల్ని ఏమన్నా అందలం ఎక్కిస్తుందా, అద్దాల మేడల్లో నిలబెడుతుందా?
1: మనం ఈ ఉద్యమంలో నెగ్గి స్వతంత్రమే వస్తే మన పేదరికం తొలగిపోతుందండి. రాబోయే స్వతంత్ర భారతంలో ఆకలి చావులుండవు, అడుక్కునే వాళ్ళుండరు, నిరక్షరాస్యులుండరు, పేద గొప్ప భేదాలుండవు. దేశం సస్య శ్యామలంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరసిల్లుతుందండి. ఆ స్వతంత్ర భారతంలో మన పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని సుఖపెడతారండి, సుఖపెడతారు.
0: అప్పటి మాట దేవుడిరుకు. ఇప్పుడు ఈ ఆకలి బాధల్ని తట్టుకోవడం ఎలా? ప్రాణం కంటే దేశం గొప్పది కాదు. నా నిర్ణయానికి అడ్డు చెప్పక భారతి.
1: అయితే వెళ్ళండి. మీరు నిజంగా ధరల ప్రభుత్వానికి లొంగిపోవాలంటే నన్ను చంపి వెళ్ళండి, నన్ను చంపి వెళ్ళండి.
0: భారతి, భారతి, నీ త్యాగంతో నన్ను పిరికి వాణ్ణి చేసేస్తున్నావు.
1: ఏమండి మనమంతా ఈ ఆకలి బాధతో చనిపోయినా పర్వాలేదు, దేశం కోసం ఒక సామాన్య కుటుంబం ఆత్మార్పణ చేసుకుంది అనే కీర్తన దక్కుతుంది. ఎందరో మహానుభావులు దేశానికి తమ ప్రాణాన్ని అంకితం చేశారు. అలాంటి వాళ్లే ఈ ఉద్యమానికి బలైపోయినప్పుడు మనమెంతండి? మీరు ధైర్యంగా ఉండండి. ఈ దేశంలో ప్రతి స్త్రీ ఒక వీరపత్ని అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం మాకు కల్పించండి. నా ప్రాణాలున్నంత వరకు పిల్లలకేం పర్వాలేదు. మీరు నిశ్చింతగా వెళ్లి ఉద్యమంలో చేరి స్వతంత్రం వచ్చేంత వరకు పోరాడండి. వెళ్ళండి, వెళ్ళండి.
0: వెళతాను భారతి, వెళతాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, స్వతంత్ర స్వేచ్ఛావాయువులు పీల్చే వరకు నేను తప్పనిసరిగా పోరాడుతాను భారతి. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ. భారతి, ఒక్కసారి మన పిల్లల్ని చూసి వెళతాను.
2: ఎవరెక్కడా, ఎవరెక్కడా?
3: ఎవరు మీరు? పోలీసుల్లా ఉన్నారే, మీకు ఇక్కడ ఏం పని?
2: మాకు కావాల్సిన వ్యక్తి ఇటువైపు వచ్చాడు.
3: ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ ఎవరూ లేరండి. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి.
2: మీ మాటలు వింటుంటే నాకు అనుమానంగా ఉంది, నన్ను వెతకనే.
3: పోలీస్ బాబు, పోలీస్ బాబు, మీ తోబుట్టు లాంటి దాన్ని. నా భర్తను మాత్రం ఏమి అనకండి, నా భర్తను మాత్రం ఏమి అనకండి.
2: అయితే ఇంట్లోనే ఉన్నాడనమాట. లే, అడులే
3: బాబు, బాబు,
2: అడులే.
3: పోలీసు బాబు, పోలీస్ బాబు, ఆయన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి.
2: మర్యాదగా పక్కకు తప్పుకుంటావా లేకుంటే నిన్ను తీసుకెళ్లి పెట్టావా? లే, పక్కకు లే.
3: పోలీసు బాబు,
2: లే, అడ్డు లేస్తావా లేదా?
0: ఒరేయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా, ఆడదానమే చేయి చేసుకుంటావా? నీకసలు ఆప్యాయత, అభిమానం అనే పదాలకి అసలు అర్థం తెలుసా నీకు? నీలో మన జాతి రక్తం ఏమాత్రం ప్రవహిస్తున్నా నువ్వు ఆ దొరల తొత్తుగా మారవురా? ఏనాడో ఎవడో పైదేశం వాడొచ్చి మన మీద అధికారం చెలాయించడమా? నీకు నిజంగా మన దేశం అనే గౌరవం ఉంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ఉద్యమంలో చేరు. ఈ దేశంలో పుట్టినందుకు కొంతగా రుణం తీర్చుకో. బ్రతికినన్నాళ్ళు చాకరీ చేస్తూ దిక్కుమాలిన చావు కోరుకోకు.
2: నన్ను అనవసరంగా మార్చడానికి ప్రయత్నించుకో, నా డ్యూటీ నన్ను చేసుకొని.
0: అయితే నువ్వు నన్నేమీ చేయలేవురా?
4: యు బ్లడీ బెగ్గర్,
5: యు ఆర్ ట్రైయింగ్ టు ఎస్కేప్. ఎక్కడికి పోతావు? మాకు దొరికిన వాణ్ణి ఇమీడియట్ గా షూట్ చేయమని ఆర్డర్.
0: మా మీద ఆర్డర్లు జారీ చేయడానికి ఎవడిచ్చాడురా మీకు అధికారం? ఈ దేశం మాది, ఈ దేశ సంపద మాది. నువ్వు ఉపయోగించుకుంటున్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి మా వాళ్లురా. వ్యాపారం పేరుతో మా దేశంలో జొరబడి మాలోని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మమ్మల్ని బానిసలుగా మార్చి మాపైనే అధికారం చెలాయిస్తావా? ఒరే దొరా, ఇదే నీ ఆకర్షణ? దమ్ముంటే ఈ దెబ్బ కాసుకోరా, కాసుకోరా దొరా.
5: స్టాప్ నాన్ సెన్స్. నా మీదకే వస్తావురా? ఐ విల్ కిల్ యూ బ్లడీ ఫెలో.
0: నువ్వు నన్నేమీ చేయలేవురా?
4: కానిస్టేబుల్,

0: You are coming to my fold. I will release him. But say, Emperor Jindabad.
1: Say, Emperor Jindabad.
2: Matanlo pranamundaga matanu.
1: Say, Emperor Jindabad.
2: Vande Mataram.
1: Come on, say, Emperor Jindabad.
2: Vande Mataram.
1: Say, Emperor Jindabad.
2: Vande Mataram.
1: Say, Emperor Jindabad.
2: Vande Mataram.
0: You bloody, I will kill you.
3: Yandi.
4: అయ్యో సభరాన్ని కాల్చారు రండి రండి
5: పోలీసులు మారిపోతున్నారు పోలీసులు పడి పడి పడి పడి పడి పడి పడి పడి పడి పడి
3: ఏవండి ఏవండి ఏవండి ఏమిటండి ఈ ఘోరం మీరు త్వరలకి ఏం అన్యాయం చేశారని ఇంత ఘోరానికి తలపడ్డారండి
6: భారతి నేనిప్పుడే నీకు ఒక మాట ఇచ్చాను గుర్తుందా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని ఆ మాట నేను నిలబెట్టుకున్నాను భారతి స్వతంత్ర సమరంలో నేను ఒక సమితిగా దేశానికి అంకితమైపోతున్నాను భారతి మన పిల్లల్ని మనకి రాబోయే స్వతంత్ర భారతంలో తీర్చిదిద్ది దేశానికి మార్గదర్శకులుగా తయారు చేస్తానని నాకు మాట ఇవ్వు భారతి
3: ఏమండి మీరు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణమండి స్వతంత్రం అంటూ మిమ్మల్ని నేను బలి తీసుకున్నానండి నా మొండితనం వల్లే మీరిలా ఈ చిత్రహింసలకు గురి కావాల్సి వచ్చింది నన్ను క్షమించండి నా కొన ఊపిరి ఉన్నంత వరకు పిల్లల్ని తీర్చిదిద్ది మీ మనసుకు మనశ్శాంతి కలిగిస్తానండి
6: భారతి ఒక్కసారి అను వందే మాతరం వందే మాతరం వందే

ఇలా ఎందరో భారతీయులు తమ జీవితాల్ని దేశం కోసం అంకితం చేశారు. ఎందరో ముత్తయిదువుల పసుపు పారాణి రక్తపు సింధూరంగా మారిపోయింది. ఎందరో మహాసత్వులు తమ మాంగళ్యాన్ని కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ మొదలగు నాయకులు, ఝాన్సీ వంటి వీర వనితలు కాలగర్భంలో కలిసిపోయారు. దేశాన్ని ఒకే మార్గంలో నడిపి స్వాతంత్రాన్ని సంపాదించటానికి అనేక మంది నాయకులు నడుం కట్టారు. నిర్విరామంగా సమరాన్ని కొనసాగించారు. మన ప్రియతమ స్వాతంత్రోద్యమ నాయకుడు పూజ్య బాపూజీ బోసినవ్వుల విసురులతో శాంత్యహింసలే ఆయుధాలుగా బ్రిటిష్ నాయకుల గుండెల్లో కంపనం కలిగించాడు. ఇలా ప్రజా ఉద్యమం పెల్లుబికింది. నినాదాలు మిన్నుముట్టాయి. దొరలకు నిలువ నీడ లేకుండా చేశాయి. ఉద్యమం ఉద్ధృతం కావటంతో దొరలు తోకలు ముడిచారు. ఉద్యమాన్ని ఆపటం వారి తరం కాదని తెలుసుకున్నారు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్రం ప్రకటించబడింది. భారతీయ పౌరులు మిన్నుముట్టే అమితోత్సాహంతో కేరింతలు కొడుతూ గంతులు వేశారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో సమరయోధులు సన్మానింపబడ్డారు. పారితోషికాలు అందుకున్నారు. కాలం కదిలిపోతోంది. భారతీయుల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక పథకాల్ని రూపొందించింది. ఆ పథకాల ఫలితాల్ని సామాన్యునికి అందనివ్వాలి.

0: ఒక్కండ కొన్ని దుష్ట శక్తులు విజృంభించి ప్రభుత్వ అంచనాల్ని తారుమారు చేస్తున్నాయి. అట్టడుగున ఉన్నవారిని అభివృద్దిపరచాలన్న ప్రభుత్వ ఆశయాల్ని వమ్ము చేస్తున్నాయి. ఈ దుష్ట శక్తుల్ని కూకటి వేళ్లతో కూలద్రోసి సమూలంగా నాశనం చేయాలని కొందరు తలిస్తే, వ్యవస్థలోనే మార్పు తెచ్చి మనుషుల మనసుల్ని మార్చాలని కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
1: భారతి తన భర్త సమరానికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో కష్టాలు భరించి తన కొడుకులిద్దరినీ పెంచి పెద్దవాళ్లను చేసింది. ఒకరు శాంతి, మరొకరు క్రాంతి.
2: నా ఈ విప్లవ శంఖారావంతో శ్రామిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తాను, కార్మిక కర్షక పీడిత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాను, అన్యాయాల్ని అరికడతాను, అవసరమైతే దానికి బాధ్యులైన వాళ్లను అంతమొందిస్తాను.
3: ఒరే క్రాంతి, ఇదా నీ సిద్ధాంతం? దీనికోసమేనా ఇన్నాళ్లు నీ తపన?
2: శాంతి, నా సిద్ధాంతానికి నీకు సంబంధం ఏమిటి? నేనేమైతే నీకెందుకు? నా సిద్ధాంతం నీకు నచ్చినప్పుడు నాతో నువ్వెందుకు దోక్యం కలుగు చేసుకుంటావు?
3: నీ సోదరునిగా అది నా కర్తవ్యం. నీలోని ఆవేశాన్ని చల్లార్చడం, నీవు పడుతున్న పెడమార్గం నుండి నిన్ను మళ్లించడం నా బాధ్యత.
2: నేనెలా పోతే నీకెందుకు?
3: నేను ప్రజాస్వామికవాదిని. ప్రజల శ్రేయస్సే నా ఆశయం, ప్రజాస్వామ్యమే నా ధ్యేయం.
2: మీ సిద్ధాంతానికి ఒక అర్థం లేదు.
3: మీ సిద్ధాంతానికి ఒక నిర్వచనమూ లేదు.
2: మీ సిద్ధాంతం వట్టి బూటకం.
3: మీ సిద్ధాంతం వట్టి నాటకం.
2: ఏమిటి, నా సిద్ధాంతాన్ని విమర్శిస్తున్నావా?
3: నా సిద్ధాంతానికే ఒక అర్థం లేదంటున్నావా? అసలు నువ్వీలా బహిరంగంగా మాట్లాడుతున్నావంటే మేము మీకిచ్చిన వాక్ స్వాతంత్రం కాదా?
2: వాక్ స్వాతంత్రం ఎవడికి తిండి పెడుతుంది? మీ వాక్ స్వాతంత్రం అట్టడుగునున్న పేద ప్రజలను ఆదరిస్తుందా? ఆకలి అనిర్చే వాళ్లకు అన్నం పెడుతుందా? శరీరాన్ని కప్పుకోవటానికి కూడా నోచుకుని అభాగ్యుల మొర నాలకిస్తుందా?
3: మేము కల్పించిన స్వాతంత్రమే లేకపోతే నువ్విలా అడగడానికి నీకు అవకాశం ఇది. ప్రజలు తమ ఇబ్బందుల్ని తెలుపుకోవడానికి మేమీ హక్కుల్ని కల్పించాం.
2: ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నా మీకు వాళ్ల ఇబ్బందులు ఏం తెలుస్తాయి?
3: సిద్ధాంతం అంటే నీ అర్థం తెలియని నీకు దాన్ని గురించి నువ్వెలా మాట్లాడగలవు? నీకేదన్నా సమస్యలుంటే మాకు తెలియజేయి, మేము దాన్ని పరిశీలిస్తాం.
2: సమస్యలు? ఈ విషయ వలయంలో సమస్యలు కోకొల్లలు. మీరు వాటిని చూడనట్లు నటిస్తున్నారు. ప్రజల దగ్గర డబ్బు దోచుకుని వాళ్ల ప్రాణాలనే తీస్తున్న దోపిడి దొంగల్ని ఏం చేస్తుంది మీ సిద్ధాంతం? ఆహార పదార్థాలు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దొంగ వ్యాపారస్తులను ఏం చేస్తుంది మీ సిద్ధాంతం? అమాయక ప్రజల జీవితాలతో ఆస్తులతో చెలగాటమాడుతూ తమ అబ్బగారి సొమ్ముల రేట్లు పెట్టి బోర్డు కట్టి వసూలు చేస్తున్న లంచగొండి ఉద్యోగులను ఏం చేస్తుంది మీ సిద్ధాంతం? మానభంగాలు చేస్తున్న కామాంధుల్ని, రోజు రోజుకు ధరలు పెంచుతూ దోపిడీని అవలంబిస్తున్న దళారులను, ప్రతి చిన్న విషయానికి ఉద్యమం లేవదీసి అభివృద్ధిని నిరోధిస్తున్న విద్రోహ శక్తుల్ని ఏం చేస్తుంది మీ సిద్ధాంతం?
3: దోపిడీ దొంగల్ని, కల్తీ వ్యాపారుల్ని, లంచగొండుల్ని, దళారీలను రూపుమాపడానికి కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాం. వాటిని చిత్తశుద్దితో అమలు చేస్తున్నాం. కాని పౌరునిగా నీ కర్తవ్యాన్ని మరిచిపోయి బాధ్యతారహితంగా నా సిద్ధాంతాన్ని విమర్శించడం సరియైనది కాదు. అభ్యుదయమే నువ్వు కోరుకుంటే, అభివృద్దినే కాంక్షిస్తే నాతో కలిసి పనిచేసి జరుగుతున్న కార్యక్రమాలకు చేయుతనివ్వు. అంతేగాని నాకు మాట్లాడడానికి స్వతంత్రం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాగకు.
2: ఏమిటి, నా మాటలు నీకు వాగుడుగా వినిపిస్తున్నాయా? కాదు, ముంబాటికి కాదు. నేనన్న మాటలు పేదవాళ్ల ఆకలి మంటల ఆక్రందనలు. అందుకే నేను నడుం కట్టాను. ఈ అభివృద్ధి నిరోధకులందరినీ మూకుమ్మడగా సమాధి చేస్తాను.
3: అది నువ్వనుకున్నంత తేలిక కాదు. ప్రజల అభివృద్ధికి, ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎంతమంది పౌరులు తమ సహకారాన్ని అందిస్తున్నారు? ప్రతి కార్యక్రమానికి ఆటంకాల్ని కల్పిస్తూ కొందరు స్వార్థపరులు ప్రభుత్వం అందజేస్తున్న ఫలితాన్ని అందరికీ అందనివ్వకుండా చేస్తున్నారు. వారి స్వప్రయోజనం కోసం నైతికంగా దిగజారి అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్లో నైతిక విలువలు పెరగనన్నాళ్లు, పౌరునిగా వారి బాధ్యత గుర్తించనన్నాళ్లు ఏ సిద్ధాంతము వారిని రక్షించలేదు.
2: ఎలా రక్షించదో నేను చూస్తాను. ఇప్పుడే వాళ్ళందరి మీద తిరగబడతాను.
3: ఆగు, నువ్వు ముందుకు అడుగు వేయడానికి వీల్లేదు.
2: నన్ను ఆపడానికి నువ్వెవరు?
4: బాబు, క్రాంతి.
2: అడ్డులే అమ్మా.
4: క్రాంతి, బాబు, శాంతి, మీరు మీ సిద్ధాంతాల కోసమే పోట్లాడుకుంటుంటే మరి ప్రజల్నెప్పుడు చూస్తారా? అమ్మా, మీ నాన్నతో పాటు ప్రాణాలర్పించిన ఎందరో త్యాగమూర్తులు ఆశించిందిది కాదురా? మీరు సమైక్యంగా పనిచేసి ప్రజల స్థితిగతుల్ని మార్చడానికి ప్రయత్నించండి.

0: అప్పుడే దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖపడతారు. మీ నాన్న మరణించేంత వరకు పోరాడి కోరుకున్నది అదే బాబు. మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం కొత్త శక్తిని పుంజుకొని మిమ్మల్ని ఇంతటి వాళ్లను చేశాను. మేము కోరుకున్న భారతం వచ్చే వరకు మీరు సమైక్యంగా కృషి చేస్తామని ముందు ప్రమాణం చెయ్యండిరా. నా ఈ చివరి క్షణంలోనైనా మాటివ్వండిరా, మాటివ్వండిరా.
1: అమ్మా, ఒరే క్రాంతి, నీ అభ్యుదయ భావాలను వ్యతిరేకించడం నా అభిమతం కాదురా. నీ పంథాను మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. నా సిద్ధాంతాన్ని అమలుపరచడానికి నువ్వు సహకరిస్తే నువ్వు కోరుకున్న అభ్యుదయం తప్పక సిద్ధిస్తుందని నా నమ్మకం. అలా జరగన్నాడు నేను కూడా నీ పంథాన్ని అనుసరిస్తాను. చెప్పరా, చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మ తృప్తి కోసమైనా నాతో కలిసి పనిచేస్తానని చెప్పరా, చెప్పరా.
0: ఒరే క్రాంతి,
1: క్రాంతి, ఒరే క్రాంతి, చెప్పరా, చెప్పు, నాతో కలిసి పనిచేస్తానని చెప్పరా. అలా జరిగన్నాడు నీ పంథాన్ని నేను అనుసరిస్తాను. చెప్పరా, చెప్పరా క్రాంతి, చెప్పరా.
0: అదిగో పూజ్య బాపూజీ తన బోసి నవ్వుల మంచి మనసుతో మన పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ నేను కోరుకున్న భారతం,
1: అమ్మా,
0: నేను కోరుకున్న భారతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వందే మాతరం,
2: వందే మాతరం, వందే మాతరం.

నేను కోరుకున్న భారతం నాటిక విన్నారు. రచన కుమారి జి విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ ఆర్ శ్రీనివాసరెడ్డి, శ్రీ ఎం దక్షిణామూర్తి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: సమరం శ్రీ రాజు, భారతి కుమారి జి విజయలక్ష్మి, శాంతి శ్రీ వనం లక్ష్మీకాంతరావు, క్రాంతి శ్రీ కె నాగేశ్వరరావు, దొర శ్రీ రాపూరి, పోలీస్ శ్రీ డేవిడ్, వ్యాఖ్యానం శ్రీ ఎం దక్షిణామూర్తి. ఈ నాటిక ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా రుద్రవీణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన 20 గీతం సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళమో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానం ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్న ఈ పాట కలేజా చిత్రం కోసం హేమచంద్ర శ్వేత పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ. చిత్రసీమలో ఇప్పుడు వినండి భరత్ అనే నేను. ఈ చిత్రం నుండి డేవిడ్ సిమన్ పాడిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు 7/3 బృందావన్ కాలనీ. ఈ చిత్రం కోసం మధుమిత పాడిన పాట, రచన ఏం రత్నం, సంగీతం శివగణేష్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమలో ఇప్పుడు నువ్వే కావాలి. ఈ చిత్రం కోసం శ్రీరామ్ గోపికా పూర్ణిమ పడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం

0: నిపుణులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో తర్వాతి పాట ప్రియమైన నీకు. ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం శివసన్హర్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర కలిసి పడిన రామజోగయ్య గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్ కుమార్.

0: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను యాప్ ద్వారా. అరే వావ్.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: గజనీ చిత్రం కోసం కార్తిక్ పడిన వేటూరు గీతను వినండి. సంగీతం హారిస్ జయరాజ్.

చిత్రసీమలో చివరిగా మనం ఈ చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అనూప్ రుబెన్స్.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు అవుతుంది. కొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజుకు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత్ పర్యటన కోసం కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరిట ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: కాంతివేగ పౌనఃపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేట్ చేయడం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను దూరశ్రవణ ప్రక్రియ అంటాం. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటాం.

ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొన్నది.

0: రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది.
1: Our first glimpse is the Rajputana came alongside at Marseille. And there's a woman of whom you've probably all read, but never seen in a picture. Miss Madeleine Slade, the English daughter of an admiral, who now prefers to be known as Malara Ben. She's one of Mr. Gandhi's most devout disciples. She's leading the way ashore now. And just behind her comes Mr. Gandhi, dressed as he said he would be, in just his loincloth, even in the chilly climes of Europe. And he's carrying with him his pots and pans, which he declared at the customs.
0: రోజు మూడు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీత

0: శాస్త్రీయ లలిత సంగీత వ్యవసాయ కార్యక్రమాలు.
1: మన జిల్లాలో 67 రైతు వేదికలు ఉన్నాయండి. ఈ రైతు వేదికల్లో ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో రైతులకు మీటింగులు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వేసుకునే పంటల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పంటలకు కావాల్సిన విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి.
0: క్విజ్, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాలలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.

0: ఓ 2 దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.
1: భరతమాత ముద్దుబిడ్డలలో రాజ్యాంగ నిర్మాతగా భాషించి భారతరత్నమైనాడు డాక్టర్ అంబేద్కర్ గారు.
2: విద్యార్థిని విద్యార్థులు దాదాపుగా అన్ని లెసన్స్ తరువుగా చదివి ఉంటారు. ఇక్కడ పరీక్ష పేపర్ రాసేటప్పుడు వారికున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రతి పాఠములో కూడా ఏ ప్రశ్నలు వస్తాయో పాత ప్రశ్న పత్రాలని అవగాహన చేసుకుని చదవటం, ఒక ప్రణాళిక బద్ధంగా చదివితేనే ఈ ఉన్నటువంటి 30 రోజుల్లో వాళ్ళ పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించే అవకాశం ఉందండి.
0: బాగా నచ్చిన పాట ఏంటి?
3: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిదుర మరిసి నిదురపోకుమా.
0: ఈ పాట ఎప్పుడు విన్నారు మీరు, గుర్తుందా?
3: ఈ నాకప్పుడు 7-8 సంవత్సరాలు నా వయసు. భూమి కోసం అని ఘంటసాల గారు పాడిన పాట అది. నాకు ఎప్పుడు పొద్దు పొద్దు దారిలో ఇదే పాట ఎక్కువ పాడుకుంటూ పోతాను.
4: వంట ఏం చేసి తగలెట్టావు?
5: వంట తగలెట్టలా, గ్యాస్ తగలెట్టి వంట వెలగబెట్ట.
4: అదే, ఏం వెలగబెట్టావని అడుగుతున్నాను.
5: ఇంట్లో అన్నీ నిండుకుంటే ఏం వెలగబెడతాను? చారు పెట్టి కాసిని బొడియాలు వేయించాను.
4: పోన్లే, అదన్నా చేసావు.
0: అసలు రేడియో పుట్టక అనేది ఏంటి అనే విషయానికి వస్తే, విద్యుత్ అయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను ముందుగా జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ 1886లో గుర్తించారు. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లలో కొలవడం మొదలైంది. 1895-96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లి ఎల్మో మార్కోని. అమెరికాలోని ఫిటస్బర్గ్లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబర్ 2 ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో ఫిటస్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. ఇంగ్లాండ్లో 1922 అక్టోబర్ 18 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ స్థాపించబడింది. బీబీసీ 1922 నవంబర్ 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నియంత్రిస్తూ ఉంటుంది.

0: 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. జూలై 23, 1927న బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతోంది. ఆలిండియా రేడియో నినాదం బహుజన హితాయ బహుజన సుఖాయ. ఆలిండియా రేడియో ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీనంలో ఉన్న రేడియో అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆలిండియా రేడియో యొక్క 100వ స్టేషన్ వరంగల్ను 1990 మార్చి 2న నెలకొల్పారు. హైదరాబాద్లో మెహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి 1937లో రేడియో స్టేషన్ను ప్రారంభించారు. 1935లో ఈ రేడియో స్టేషన్ను అప్పట్లో హైదరాబాద్ను పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు. 1939లో హైదరాబాద్ రేడియో స్టేషన్కు దక్కన్ రేడియోగా పేరు మార్చారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
1: ఉర్దూ ఖబర్నామా మే ఆప్ తమామ్ కా ఖైర్ మక్దమ్ హై. మై హూ మొహమ్మద్ ఇజాజుద్దీన్. ఖబరోం కే ఆగాజ్ పర్ పేష్ హై సుర్ఖియాం. వజీర్ఆజమ్ మోదీ బ్రిక్స్ సమిట్ మే షిర్కత్ కే లియే పహుంచే జోహాన్స్బర్గ్. ఎయిర్పోర్ట్ పర్ వజీర్ఆజమ్ కా కియా గయా పుర్తకబాక్ ఇస్తిక్బాల్. సీఎం కేసీఆర్ కల్ కరేంగే మెదక్ కా దౌరా. వజీర్ హరీష్ రావు నే కహా బీఆర్ఎస్ కీ హిక్మత అమలీ సే అపోజిషన్ ఖౌఫ్ జదా. ఆర్ఎస్ కి ఉసులో కి బునియాద్ పర్ కి జాయేగి తన్కీద్. సిపిఐ ఔర్ సిపిఎం కే రహనుమాఓ కా తాసుర్. ఇంతఖాబాత్ మే కమ్యూనిస్టో కి తాకత్ దిఖానే కా అజ్మ్. చంద్రయాన్ 3 అహమ్ మర్హలే మే దాఖిల్. విక్రమ్ ల్యాండర్ కల్ ఉతరేగా చాంద్ పర్. ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ కో కరేగా రాస్త్ నష్ర్. ఔర్ ఆయిందా 3 దినో తక్ తెలంగాణా మే ఔసత్ దర్జే కి బారిష్ కా ఇమ్కాన్. మౌసమియాతి మర్కజ్ నే కై అజ్లా కే లియే ఎల్లో ఔర్ గ్రీన్ అలర్ట్ కియా జారీ.
0: దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడుపాటి హనుమంతరావు గారు విశేషంగా కృషి చేశారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం మీటర్ల ద్వారా 1989 మార్చి 24 తన కార్యక్రమాలను శ్రోతలకు అందించడం ప్రారంభించింది. ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అందరి హృదయాలు దోచుకుంది. గోదారి కిన్నెర, కుంకుమ భరిణల లాంటి చారిత్రక నాటకాలు ఎన్నో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంది.
1: ఏం కోయలారా, మేము ఇటువైపుగా తరలించుకుని వచ్చిన ఏనుగుల మందలు ఏమైనాయి? మళ్లీ వాటిని అడవి మార్గాన తరలించినది ఎవరు?
2: నేనే.
1: ఏ కోయ పిల్ల, ఆ ఏనుగుల్ని ఎందుకు తరలించావు?
2: తరలించక ఊరుకోవాలా? మా గూడెంపై పడి మా గుడిసెలు పాడు చేసి మా పంటలు నేలమట్టం చేసింది మీ కళ్ళకు కనిపించలేదా? సైనికులై ఉండి ప్రజల మీదకి ఏనుగులు విసిగొల్పడం మీకు తగిన పనేనా? ఇది మీకు న్యాయమేనా?
1: ఎవ్వరివి నీవు? మాకే న్యాయాన్యాయాలు బోధిస్తున్నావు.
3: మాట్లాడవేం, ఎవ్వతివి నువ్వు?
2: సమ్మక్కను.
1: సమ్మక్క అని గొప్పగా చెప్పుకున్నావు. సమ్మక్క అంటే నీవేమన్నా రాకుమారివా రాణివా? పేరు చెప్పగానే గుర్తించటానికి. నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నీ తావెక్కడ? వివరించి చెప్పనిదే, నీవెవరో మాకెలా తెలుస్తుంది?
3: చెప్పు, ఎలా తెలుస్తుంది?
2: నా పేరు ఈ నాలుగు పరగణాలందు పసికందుల నుంచి ముదుసలి వరకు, చిరు చీమ నుంచి గజ రాజముల వరకు బాగా తెలుసును. 16 రాముల నుంచి వచ్చిన మీకు తెలియకున్ననేమి, తెలిసిననేమి?
1: ఓహో, మాటలు నేర్చిన జానవలే కనపడుతున్నావు. నీవు కోయకన్యమంటే నమ్మకం కలగటం లేదు. రా రా, నీలాంటి యవ్వనాల పూబంతి గూడెంలో ఉండటానికి తగదు. మా రాజప్రాసాదానికి రా.
4: ఏ సేనాని, ఆమెపై చెయ్యకు, బుగ్గైపోతావు. ఆమె ఎవరనుకున్నావు? మా తల్లి వనదేవత ముద్దు బిడ్డ, మా నాగులమ్మ భిక్ష. పరాచకలాడితే తల పగిలిపోగలదు.
1: కోయ పిల్ల వనదేవత.
3: సరే చూద్దాం.
1: రావే.
3: ఏ కోయ పిల్ల, రా రావే, నా చేయి పట్టుకో. రావే, రా రావే.
2: చేయి నాగులమ్మ తల్లి.
3: అమ్మా, నా చేయి, నా చేయి. అమ్మా, నా చేయి, నా చేయి, నా చేయి.
1: చిత్రం కోయపిల్ల వద్ద ఇన్ని శక్తియుక్తుల.
0: ఇవే కాకుండా రూపకాలు, ప్రసంగాలు, నాటికలు ఇలా ఎన్నో రూపొందించి శ్రోతలను అలరించింది ఆకాశవాణి.
5: హాస్పిటల్లో ఉన్న నెల రోజుల తరువాత ఒకరోజు దాసరి శిష్యులతో, ఏమయ్యా నోటితో అన్నం తినలేను, నడవలేను, ఏమిటయ్యా నాకి కర్మ, ఇంకా ఈ బ్రతుకు నాకు అవసరమా అని ఫస్ట్ టైం నైరాశ్యంతో మాట్లాడారు దాసరి. శిష్యులందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సర్, మీరేనా ఇలా మాట్లాడేది? అనుకున్నవి, అసాధ్యం అనుకున్నవి అన్నీ సాధించారు. ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. మీరు ఫెయిల్ అవ్వరు సార్, తప్పకుండా గెలుస్తారు సార్, ఇంటికి మామూలుగా తిరిగి వస్తారు అన్నారు. దాసరి ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆయన మేధావి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి అడుగుతారు, అడిగి చెప్పించుకుంటారు. డాక్టర్లు 29వ తేదీన ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు.

0: ఆకాశవాణి ద్వారా ప్రతి ఏటా శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాలతో పాటు 2015లో నిర్వహించిన గోదావరి మహాపుష్కరాలు ప్రత్యక్ష ప్రసారంగా శ్రోతలకు అందించింది ఆకాశవాణి కొత్తగూడెం.
1: ఎప్పుడూ లేండి, మన ఊరికి ఇంతమంది వస్తున్నారెందుకు?
2: పవిత్ర గోదావరిలో స్నానం చేయడానికి.
1: ఎప్పుడూ ఉండే గోదావరే కదా, ఇప్పుడే ఎందుకు ఇక్కడికి స్నానాలు చేయడానికి వస్తున్నారు?
2: ఇప్పుడు పుష్కరాలు కదమ్మా.
1: పుష్కరాలంటే
2: 12 ఏళ్లకు ఒకసారి వచ్చి 12 రోజుల పాటు కొనసాగే పవిత్రమైన పండగమ్మా. అందుకే లక్షలాది మంది భక్తులు దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ గోదావరి పుష్కరాలకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లి గోదావరిని కొలుస్తారు.
3: '1950లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో పరిధిలోకి తెచ్చింది. తెలుగులో కూడా రేడియో ప్రసారాలు జరిగేవి. 1938 జూన్ 16న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావటంతో అప్పటినుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కింది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18న 15 నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్కలి, ఇది 1938 జూన్ 24న రాత్రి 8:30 ప్రసారమైంది.

మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమా మహేశ్వరరావు గారు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ధి పొందారు. 1948 డిసెంబర్ 1 విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. 1963 విశాఖపట్నం, కడపలలో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

0: ఆకాశవాణి ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా పాటలే కాకుండా పల్లె జీవన విధానం, వారి యొక్క స్థితిగతులు, వారి సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో మా ఊరు, జీవన సరళి, జీవన స్రవంతి, ఇలా ఎన్నో కార్యక్రమాలు గిరిసీమల ద్వారా గిరిజనుల పాటలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజనుల అభివృద్ధి కోసం అధికారుల ప్రసంగాలు, పరిచయ కార్యక్రమాలను అందించింది ఆకాశవాణి. భారత ప్రభుత్వ సూచన మేరకు సంస్కార్ గీత్ ఈ కార్యక్రమాన్ని గిరిజన సంస్కృతి సంప్రదాయాలను మారుమూల ప్రాంతాలలో రికార్డు చేసి శ్రోతలకు ఎన్నో ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పరిచయం చేసింది ఆకాశవాణి.
1: పండుగలు ప్రాచీనమైనవి. పండుగ రోజు కొత్త బట్టలు, పిండి వంటలే కాదు. తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పండుగలకు ఓ ప్రత్యేకత ఉంది. పండుగ నాలుగు రోజులు ఆటపాటలతో సందడి చేస్తారు. ఎన్నో పాటలు పాడుతారు. ఓ పోతు రాజా ఉయ్యాలో అంటూ సాగిపోయే ఈ పాట వినండి.
2: పోత పోత నిన్ను దల

0: సుబకలడంకలగరు రన్నయ్య చుబకలడంకలగరన్న నిండు కలడంకలగరు
1: ముతెలమ్మా శిర్సు మీద ముతెలమ్మా శిర్సు మీద శుభకలనం కలగరూరనై శుభకలనం కలగరను శుభకలనం కలగరను నిండు.

అప్పటి వరకు షార్ట్ వేవ్ మీటర్స్, మీడియం వేవ్ మీటర్స్ లో ఉన్న రేడియో ప్రసారాలు, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం రేడియోగా అభివృద్ధి చెందింది. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో ఛానళ్లను ప్రారంభించాయి.

ఆకాశవాణి వివిధ ఎఫ్ఎంలను కూడా ప్రారంభించింది. ఎఫ్ఎం ఛానళ్ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్ల వరకు అంతకంటే తక్కువ ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో సిటీ బెంగళూరు 2001 జూలై 3న ఇది ప్రారంభమైంది. దక్కన్ టెలివిజన్ సేవలను 1976 ఏప్రిల్ 1లో రేడియో నుంచి విడదీశారు. 1959 సెప్టెంబర్ 15న టెలివిజన్ సేవలు ఒక చిన్న ట్రాన్స్మీటర్తో మొదలైనాయి. తొలితరం తెలుగు రేడియో ప్రసారాలు మరియు వ్యాఖ్యాతల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1930-40 దశక కాలంలో మద్రాస్, హైదరాబాద్ కేంద్రాల నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

0: ప్రతి నెలా రేడియో ద్వారా భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ ఈ కార్యక్రమాన్ని భారత ప్రజలతో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించి ప్రతి నెల చివరి ఆదివారం మన ముందుకు వస్తారు మన భారత ప్రధాని. కరెంటు ఉన్నా లేకపోయినా, సిగ్నల్తో పని లేకుండా, పనిలో ఉన్నా పొలంలో ఉన్నా మన్ కీ బాత్ ద్వారా మనకు చేరువయ్యారు మన భారత ప్రధాని.
1: पर्यावरण संरक्षण को लेकर शुरू किए गए इस अभियान में देश के कोने कोने में लोगों ने कमाल कर दिखाया है. उत्तर प्रदेश, गुजरात, मध्य प्रदेश, राजस्थान और तेलंगाना ने लक्ष्य से अधिक संख्या में पौधारोपण कर नया रिकॉर्ड बनाया है. इस अभियान के तहत उत्तर प्रदेश में 26 करोड़ से ज्यादा पौधे लगाए गए. गुजरात के लोगों ने 15 करोड़ से ज्यादा पौधे रोपे. राजस्थान में केवल अगस्त महीने में ही 6 करोड़ से अधिक पौधे लगाए गए हैं. देश के हजारों स्कूल भी इस अभियान में जोर शोर से हिस्सा ले रहे हैं. साथियों, हमारे देश में पेड़ लगाने के अभियान से जुड़े कितने ही उदाहरण सामने आते रहे हैं. ऐसा ही एक उदाहरण है तेलंगाना के एन राजशेखर जी का. पेड़ लगाने के लिए उनकी प्रतिबद्धता हम सबको हैरान कर

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: పది గంటల 40 నిమిషాలు దాటి 58 సెకండ్లైంది. వివి క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. నీకోసం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట, సాహితీ గేయ రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

10:51 దాటి 44 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో కమ్మని పాటలు వినేస్తున్నాం. ఇప్పుడైతే వినేద్దాం స్నేహితులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట. గంటాడి కృష్ణ గేయ రచన, కోటి సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు
1: 10:56 దాటి 36 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినిద్దాం స్నేహం కోసం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి బృందం ఆడిన పాట, వీటూరి రచన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ఈరోజు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్టంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కంల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరుతో ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనం కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను కేంద్ర రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పంట కొనుగోలు సంక్షోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పంట కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రంగుల రాట్నంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 16 ఏళ్ల వయసుతో వైవిధ్యమైన నటనతో చిత్రసీమలో సిరిసిరి మువ్వలు మ్రోగించిన ఆల్ రౌండర్ ఆయన. 95 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో 50 ఏళ్లకు పైగా కొనసాగిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. హీరోయిన్స్ కి లక్కీ హ్యాండ్, బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మొత్తంగా చెప్పాలి అంటే అ కంప్లీట్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మరింతకీ ఎవరా నటుడు? గెస్ చేయండి అండ్ వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 12 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి ఇంతకీ ఎవరా యాక్టర్ అని అడగానే చాలా మంది గెస్ట్ చేశారు అండ్ ఆన్సర్ కూడా పంపించారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే కృష్ణవేణి గారు, రవికుమార్ ఫ్రమ్ మల్కాజ్గిరి అండ్ ఆల్సో పుట్టపాక నుంచి పులిపాక శ్రీనివాస్ గారు, నెక్స్ట్ రమణ ఫ్రమ్ బోయిన్పల్లి అండ్ కాశీబుగ్గా నుంచి నల్లా సుదర్శన్ అండ్ ఇంకెవరు మాకు తెలియందా అంటూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, బట్ పేరు పంపించలేదు. హర్షిణి అండ్ అలాగే నరసింహరావు గారు ఫ్రమ్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ నుంచి కూడా రైట్గా గెస్ట్ చేసి పంపించారు. మరి ఎవరైనా తెలుసుకోవాలనుంది కదా, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: Join the Indian Navy, a combat-ready, credible, cohesive, and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR, and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11:15 కావస్తోంది. మరి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తండ్రిగా, మామగా, కమెడియన్గా మెప్పించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అకంప్లీట్ యాక్టర్ అని పేరు తెచ్చుకున్న నటులు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు. మనందరి హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న హీరో చంద్రమోహన్ గారు. మరి ఈరోజు చంద్రమోహన్ గారి 86వ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం ఆయన సినీ జీవిత విశేషాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గుర్తు చంద్రమోహన్ గారు. మరి ఈరోజు ఆయన 86వ జయంతి సందర్భంగా చంద్రమోహన్ గారి గురించి ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. కాలేజ్ డేస్లోనే నాటకాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో చాలా నాటక సంస్థలతో నాటకాలు వేయడమే కాకుండా అప్పట్లోనే అంటే ది బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నట్ట చంద్రమోహన్ గారు. ఇక నాటకాల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత చంద్రమోహన్ గారిని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సినిమాల్లో ట్రై చేయమని ఎంకరేజ్ చేశారట. సో ఎలాగూ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో ట్రై చేశారు. ఫస్ట్ విజయవాడలో ఒక సినిమా ఆడిషన్స్ అవుతున్నాయంటే వెళ్లారు. చాలా మంది ఉన్నారు అక్కడ. అయినా సరే ఆడిషన్ ఇచ్చొచ్చారు కానీ నో కాల్ నో మెసేజ్. సరే మళ్ళీ తన జాబ్ ఏదో తను చూసుకుంటుండగా ఎలాగైనా తను హీరో అవ్వాలని తనకన్నా తన బావమరిది గారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదట. సో తన బావగారికి. సో అలా మళ్ళీ ఇంకోసారి ఆడిషన్స్ ఉన్నాయి వెళ్ళమని చెప్పగానే సరే మళ్ళీ ఓ ప్రయత్నం చేద్దామని చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు చాలా హైట్తో పర్సనాలిటీతో కనిపించారు. యూనో అదే ఆడిషన్కి కృష్ణంరాజ్ గారు కూడా వెళ్లారట. కృష్ణంరాజ్ గారిని చూడగానే చంద్రమోహన్ గారు అనుకున్నట్ట, అంటే హీరో అవ్వాలంటే ఈ హైటు ఈ ఒడ్డు పొడుగు ఉండాలి కాబట్టి మనకేం వస్తాయిలే ఛాన్స్లని యథాలాపంగా ఆడిషన్ అయితే ఇచ్చొచ్చారు కానీ పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు. కట్ చేస్తే ఏం జరిగింది? ఈరోజు మనం ఇవాళ అందరి ప్రేక్షకుల మధ్యలో చిరస్థానాన్ని సంపాదించుకున్న నటుడిగా మనం ఉందన్నారు. మరి ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన నా ఫ్రెండ్ మాటల్లో ఓ మాట దగ్గర నా మనసు ఎందుకో ఆగిపోయింది. ఎంతగా అంటే, ఎంత అక్కడి నుంచి వద్దామనుకున్నా ఆ ఆలోచన అండ్ ఆ సీన్, ఆ దృశ్యం నన్ను అక్కడే ఉంచేసింది. అక్కడెక్క

పారిస్లో ఉన్న ఫ్రెండ్ మాట ఇక్కడ రోడ్డు పక్కన వెలవెలబోతున్న ఆ షాప్స్కి మధ్య కనెక్షన్. ఆ బ్రిడ్జును కడుతూనే ఉన్నాయి. ఇంతకీ ప్యారిస్ టు హైదరాబాద్ బ్రిడ్జ్ ఎందుకు వేస్తున్నా స్వాతి ఆలోచనలు అంటారా? ఏమోనండి, నా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇంతకీ ఎక్కడా తెలుసుకోవాలనుందా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం

0: పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
3: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
2: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
4: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
2: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
2: తప్పక ట్యూన్ చేసుకోండి

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्ली अपडेटेड गा उंचडानिकि बोलेडंत गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:21 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి ఇందాక అన్నాను కదా, నా ఫ్రెండ్ ఎక్కడెక్కడో ప్యారిస్లో ఉండి మాట్లాడితే నా మనసు అక్కడే ఆగిపోయిందని. ప్యారిస్లోని నోట్రాడామ్ కేథడ్రిల్ పక్కన బుక్నిస్ట్ ఆఫ్ సెయిన్ ఏరియా అనే ఒక ప్లేస్ ఉంటుందట. అంటే అక్కడ సెయిన్ రివర్కి రెండు వైపులా పాత పుస్తకాలు అమ్ముతారట. అంతేనా, దీనికేనా నీ మనసు అక్కడ ఆగింది అంటారా? అంటే నిజంగా అవును. ఎందుకంటే చాలామంది అక్కడ కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారట. స్టూడెంట్స్, పోయట్స్, మ్యూజిషియన్స్ అండ్ యాక్టర్స్, అసలు ఎవరు కాదు, అందరూ అక్కడ సాయంత్రం అవ్వగానే చేరి మీట్ అయ్యే ప్లేస్ అంటది. మరి వాళ్ళు ఏం చేస్తారు మీట్ అయ్యంటే, పాత పుస్తకాలతో దోస్తీ చేస్తారు. వింటేజ్ పోస్ట్ కార్డ్స్, ఓల్డ్ మ్యాప్స్, లిటరేచర్ అన్నీ అక్కడ ఉంటాయట. ఇదిగో ఈ మాట వినగానే మనసెందుకో అక్కడే ఆగిపోయింది. ఎందుకు, రీజన్ ఏంటి స్వాతి అంటారా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

27 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి నువ్వే నువ్వేలోంచి. మరి తరుణ్ అయితే శ్రియ కోసం వాళ్ళని వీళ్ళని అడిగాడు. మరి నేను మిమ్మల్ని అడిగినా ఓ మాట, ఓకే ఒక్క మాట అడిగినా ఏంటంటే, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మాట చెప్పింది, 16th century నుండి ప్యారిస్లో పుస్తకాలు అమ్ముతారట మనం ఇందాక చెప్పిన ప్లేస్లో. మరి ఆ దాని గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు అనిపించింది. అండ్ అలాగే ఓ దృశ్యం కూడా కనిపించింది, ఏంటంటే ఎన్నో వందల శతాబ్దాల నుండి పుస్తకాలు రాసిన మన దగ్గర పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? మరి ఈ మధ్య కాలంలో అయితే షాప్స్ కన్నా రోడ్డు మీదే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిగో ఇందుకే ఇక్కడే ఆగింది నా మనసు. అయినా సరే ఓ మాట చెప్పనా, పాత పుస్తకాలు ఎప్పుడు మన ఆత్మీయ నేస్తాలే. అందుకే అంటారు డైరెక్టర్ పూరి, ఈసారి ఎప్పుడైనా రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే ఆగండి అని. మరి ప్యారిస్ నుంచి పూరి జగన్నాథ్ దగ్గరికి ఎందుకు వచ్చింది స్వాతి అంటారా? సరే మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: मोदी तेलुगुदेशम।
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है। ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है। इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है।
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతి యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం

0: కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో ఆ మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించింది.

ని సామాజిక మాధ్యమ పోస్టు లో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ప్రేమించు సినిమా కోసం సిరివెన్నెల రచన ఆయన అలాగే బాలుగారు చిత్రమ్మ పాడిన పాట విన్నారు. సరే, మరి ఇంతకీ మీరు ఫస్ట్ టైం చదివిన పుస్తకం అంటే, నేను ఫస్ట్ క్లాస్లో చదివాను, ఎల్కేజీలో చదివాను, అలాంటిది కాకుండా మీరు ఫస్ట్ టైం కంప్లీట్గా చదివిన పుస్తకం ఏంటి, ఆర్ మీరు ఫస్ట్ టైం ఈ బుక్ చదివితే నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది, ఆర్ ఈ బుక్ చదివితే నాకు చాలా పీస్ఫుల్గా ఉండింది అన్న పుస్తకాలు ఉంటాయి? అవును, ఇంతకీ పుస్తకాలు చదివే అలవాటు ఉందా? ఓకే, ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఆన్సర్ 4023240852 1241 అన్న స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 1242 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మరి ఎందుకు స్వాతి పాత పుస్తకాలు పాత పుస్తకాలు, ఆ పాత ఎడిషన్స్ ఎలాగో మళ్ళీ కొత్తగా ప్రింట్ చేస్తారు కదా, అంటే కొత్త పుస్తకాల్లో కనిపించని చాలా విషయాలు ఉంటాయి పాత పుస్తకాల్లో. అంటే సేమ్ ప్రింట్ చేయరా అంటే సేమ్ ప్రింట్ చేస్తారు, కానీ ఆ పాత పుస్తకాలను చదివినప్పుడు, ఆ పాత పుస్తకాల్ని అలా పట్టుకుని మీరు తిరగేస్తున్నప్పుడు మొదటి పేజీలో ఫస్ట్ టైం ఆ బుక్ కొన్న వాళ్ళ పేరు ఉంటుంది, మధ్యలో వాళ్ళు పెట్టి మర్చిపోయిన ట్రైన్ టికెట్స్, ఇంకే బస్ టికెట్స్, ఇంకేవో ఉంటాయి, ఆర్ లెటర్స్ ఉంటాయి. అలాగే కొన్ని పుస్తకాలు, పాత పుస్తకాలు మీరు తిరిగేసినప్పుడు అండర్లైన్ చేసిన వాక్యాలు ఉంటాయి, పెన్తో రాసుకున్న నోట్స్ ఉంటాయి. ఎంత గొప్ప రూట్ మ్యాప్ కదా. అంటే ఆల్రెడీ ఈ పుస్తకంలో ఇది ఉంది, ఆల్రెడీ ఈ పుస్తకంలో ఇది చాలా హైలైట్ అంటూ ఎవరో, అంటే మనం పుస్తకం చదవకపోయినా కూడా ఇన్స్టాంట్గా మనకి జ్ఞానం వచ్చేస్తుందన్నమాట ఆ అండర్లైన్స్ ద్వారా కదా. అంటే మనం ఎలాగో ఇన్స్టాంట్కి అలవాటు పడిపోయాం కదా, 2 నిమిషాల్లో కుకింగ్, 2 నిమిషాల్లో ఆర్డర్ వచ్చేస్తుంది, 2 నిమిషాల్లో ట్రావెల్ చేయాలి. సో అలా ఈ పాత పుస్తకాలని తిరిగేసినప్పుడు చాలా అంటే చాలా ఇన్స్టాంట్ జ్ఞానం అయితే వస్తుంది. అందుకే ఈసారి ఎప్పుడైనా రోడ్డు పక్కన పుస్తకాలు కనిపిస్తే కాసేపు ఆగండి. అఫ్కోర్స్ మీరు వెతుకుతున్న పుస్తకమే అక్కడ లేకపోవచ్చు, కానీ ఆ పుస్తకం మీతో దోస్తీ చేయడానికి మాత్రం రెడీగా ఉంటుంది. అందుకే పాత పుస్తకాలని పలకరించండి. సరే, ఇందాక అడిగాను కదా మీరు ఫస్ట్ టైం చదివిన బుక్ ఏంటి అని అడిగినప్పుడు, రమణాఫురం పోయినపల్లి గారు స్వాతి మ్యాగజైన్ చదివాను అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటో ఈ పేరు పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. ఓకే, హాయ్ స్వాతి. నేను చదువుకునే రోజుల్లో ఎక్కువగా సైకాలజీ టుడే పుస్తకాలు ప్రతి నెలా చదివేవాడిని. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ గారు పంపించారు. ఓకే, సో ఇప్పుడు ఉన్నాయండి సైకాలజీ టుడే?

పుస్తకాలు అంటే నాకు తెలీదు. ఎనివే, నాకు కొత్త విషయం తెలిసిందనమాట ఈరోజు. అండ్ అలాగే రవి మాధవి ఫ్రమ్ మల్కాజ్ గిర్ నుంచి పంపించారు, హై స్కూల్ ఇంగ్లీష్ కంపోజిషన్ అండ్ అలాగే వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఈ రెండు పుస్తకాలు చదివారట. అండ్ చూసారా ఎన్ని పుస్తకాల నేమ్స్ మనకు తెలుస్తున్నాయో. అండ్ ఇంకెవరు అంటే బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ నుంచి పంపించారు, బారిస్టర్ పార్వతీశం పుస్తకం చదివాను అని. నిజంగా ఆ పుస్తకం అయితే చాలా బాగుంటుంది, నేను కూడా చదివాను ఆ పుస్తకం. మరి మీరు ఫస్ట్ టైం చదివిన బుక్ ఏంటి, ఇంకా ఆ పుస్తకంలో మీకు జ్ఞాపకం ఉన్న ఆ మెమొరీస్ ఏంటి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఏవిఎస్ ఆదినారాయణ్ గారు రాసిన పాట ఇది. అసలు ఎంత అద్భుతంగా రాశారు కదా, పాట వింటున్నంతసేపు సీరియస్లీ ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ నాతో సహా. అంతే కదా, నాకు తెలిసి మీరు కూడా పాడుకొని ఉంటారు, ఎక్కడికో ఎక్కడికో అలా రీల్లో వెళ్ళిపోయే ఉంటారు కదా. ఎవరి కోసం పాడారు చెప్పండి అని మాత్రం అడగను. 12:50 అవుతోంది స్టూడియో క్లాక్లో. మరి ఇందాక నేను అడిగాను కదా మీరు చదివిన పుస్తకాలు ఏంటి అంటే, నిజంగా ఆ పుస్తకాలతో దోస్తీ చాలా అంటే చాలా బాగుంటుంది అనడానికి ఇదిగో మనకు వచ్చే మెసేజ్లు అనమాట. ఈ మంచి కామెడీ కథ కీలుగుర్రం నేను చదివిన పుస్తకం అంటూ జీడిమెట్ల నుంచి నస్రీన్ గారు పంపించారు. అండ్ ఆల్సో పుస్తకం చదివాను మేడం, ఎండమూరి గారు రాసింది, పేరు గుర్తులేదు, పేరు గుర్తులేక పంపించారా. ఓకే, విజయానికి 7 మెట్లు. ఇంతకీ ఎక్కారా లేదా 7 మెట్లు? ఓకే, అద్దె పుస్తకాల బంకులో పావలాకి మధుబాబు నవల తెచ్చుకొని చదివేవాడిని. డ్రాగన్ క్రైమ్ స్టోరీస్ ఎక్కువ చదువుతాను అంటూ పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే అమ్మో చాలామందికి ఉన్నాయి కదా పాత పుస్తకాలు, ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఓహో, ఇప్పుడు మాత్రం సైకాలజీ టుడే రావట్లేదా? ఓకే, అయితే నేను తీసేసుకుంటాను మీ దగ్గర. ఓకే, తర్వాత ఆ రోజుల్లో 1981 ఆ రెండు పుస్తకాలు పూర్తిగా చదివినందుకు మా నాన్నగారు అన్నయ్య గారు చెరీ 51 రూపాయి ఇచ్చి ప్రోత్సహించారట. అవునా, పుస్తకాలు చదివితే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళ? బాబోయ్, అలా చెప్తే నేను ఇంకా ఫుల్ చదువుతాను అనమాట. అప్పుడు అవి నాకు మంచి ఉపాధిని తెచ్చిపెట్టాయి అంటూ రవి, మాధవి, హర్షిత, ఓకే మల్కాజ్ గిరి నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే లాంగ్ టూర్ బస్సులో కానీ ట్రైన్లో కానీ పుస్తకం పట్టుకొని చదివే అలవాటు ఉంది అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం పంపించారు. అండ్ ఇప్పటికే చదువుతాను నేను చందమామ కథలు. నిజంగా ఆ పుస్తకాలు ఇంకా దొరుకుతున్నాయంటే గ్రేట్, అసలు ఎంత బాగుంటాయో తెలుసా. చందమామ కథలు చదువుతున్నంతసేపు ఒక ఫ్యాంటసీ వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం అనమాట. అండ్ అలాగే హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి పంపించారు. ఎద్దనపూడి మరియు మాదిరెడ్డి సులోచన, కొమ్మనాపల్లి ఎండమూరి గారి రచనలు బాగా చదివేవాడిని. ప్రస్తుతం రేడియోనే నాకు పెద్ద నవల. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కూడా మాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. స్వాతి చతుర సితార బుక్స్ కూడా చదివేవాడిని అంటూ భీమ్కల్ నుంచి రవి గారు పంపించారు. అండ్ అలాగే హలో స్వాతి గారు, నేను మొదటిసారిగా చదివిన పుస్తకం రాణి రుద్రమదేవి ఉపవాచకం, నా 5th క్లాస్లో చదివా. సిరి ఫ్రమ్ వైజాగ్ నుంచి. హౌ బ్యూటిఫుల్ కదా, ఎన్ని పుస్తకాలు మనకిప్పుడు పరిచయం అయ్యాయి కొత్తగా. నిజం, ఎందుకంటే ప్రతి పుస్తకం ఏదో ఒకటి అంటే మన లైఫ్లో ఏదో ఒక పుటలో ఏదో ఒక అనుభవాన్ని దాచుకునే ఉంటుంది. అందుకే పాత పుస్తకాలు కనిపిస్తే కాసేపు ఆగండి, పాత పుస్తకాలు కనిపించినప్పుడు కాసేపు పలకరించండి, పాత పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఓసారి తిరగేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: Ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.go.in.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: త్రివన చంద్రకలం నుండి జాలువారిన అద్భుత గీతం వంది మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ అండ్ స్వయంవరం సినిమా నుంచి పాట విన్నారు. 12:58 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం మాట్లాడుకుంటున్నాం పాత పుస్తకాల గురించి. ఒక పుస్తకం ఎవరో మనసు పెట్టి రాస్తారు, ఇంకెవరో మనసు పెట్టి చదివుంటారు, మరో వ్యక్తి అండర్లైన్ చేశారు. ఇప్పుడు ఆ పుస్తకం కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఎన్నో అనుభవాల చేతులు మారిన జ్ఞాపకం. మరి ఇప్పుడు ఆ పుస్తకం మీకోసం ఎదురు చూస్తుందేమో, అందుకే ఆగండి. పాత పుస్తకం కనిపిస్తే ఆగి ఓసారి పలకరించండి. మరి మీరు ఈ మధ్యకాలంలో చదివిన పుస్తకాలు ఏంటి అంటే చాలామంది చాలా మెసేజెస్ పంపించారు. అండ్ అలాగే ఇబ్రహీంపట్నం నుంచి అరుణ గారు

ఇచ్చారు. అరుణ గారు, మీ మెసేజ్ చాలా పెద్దగా ఉంది, అది కూడా తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేశారు కదా, చదవడం చాలా కష్టంగా ఉంది, అయినా మీరు విజయానికి ఏడు మెట్లు పుస్తకంలో మీకు నచ్చిన లైన్స్ పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చందమామ కథలు చదువుతాను అంటూ బాలకృష్ణ గారు ఫ్రమ్ నర్సంపే బల్కంపేట్ నుంచి పంపించారా, ఓకే. అండ్ ఆల్సో నేను చదువుకున్న రోజుల్లో నేను ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ మంచివి తీసుకొని చదువుకునే వాళ్ళము అని పంపించారు. అండ్ తెలుగుని ఇంగ్లీష్లో చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పంపిస్తే చదవడం చాలా కష్టంగా ఉంది, అందుకే అంటారు తెలుగు తెలుగే కదా, అంతే తెలుగుని తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే టైప్ చేయాలి అంటే కొంచెం కష్టం అనుకోండి, అది వేరే విషయం. అండ్ అలాగే చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, భానుమతి గారి కథలు చాలా ఇష్టంగా చదివేదాన్ని అంటూ మంఖా భాస్కర్ గారు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే ఇతిహాసాలు, చిన్న కథలు, గీతా ఉపన్యాసాలు, ఓ మొత్తం 18 అధ్యాయులు ఉంటాయి, అది కూడా చదివానంటూ కాశీ బుగ్గ నుంచి దాసి రామచంద్రం సుమతి గారు పంపించారు. అంటే మొత్తానికైతే మా లిజనర్స్ అందరికీ పుస్తకాలు చదివే అలవాటు ఉందని మాత్రం అర్థమైంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్, అలాగే కంటిన్యూ చేయండి, ఎందుకంటే పుస్తకాలను మించిన మంచి దోస్తులు అస్సలు ఉండరబ్బా, ఎందుకంటే మనం ఏమన్నా తిరిగి మన గురించి మనని ఏమనవు అండ్ మన గురించి బయట మాట్లాడవు, పైగా మనకు చాలా జ్ఞానాన్ని ఇస్తాయి, అది కూడా ఫ్రీగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకున్నాం పాత పుస్తకాలతో దోస్తీ గురించి. ప్రతి పుస్తకం ఒక జీవిత సారాంశమే, వాటి వయసు మనకన్నా చాలా ఎక్కువే. పేజీల పుటల రంగు మారినా ఆ కాగితపు వాసన మీకేదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది. సో పాత పుస్తకాలు కనిపిస్తే ఆగండి, మీ ఇంట్లో పుస్తకాలు పాతవైపోతే ఓసారి తిరిగేయండి. లేదు చదివేశాం అర్థమైపోయాయి అనుకుంటే ఎవరికైనా ఇవ్వండి, ఎందుకంటే పాత పుస్తకాలను మించిన మంచి గైడ్, మంచి ఫ్రెండ్, మంచి

ఇన్స్పిరేషన్ ఇంకెక్కడా ఉండదు. మరి మీ ఇంట్లో పాత పుస్తకాలు ఉన్నాయా? ఉంటే చదివే వాళ్ళకి ఇవ్వండి, లేదా మీ ఊర్లో ఉన్న లైబ్రరీలో ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఒక చిన్న లైబ్రరీనైనా ఏర్పాటు చేయండి. ఎందుకంటే అక్కడెక్కడో ప్యారిస్లో పుస్తకాలు ఇలా చదువుతారని గొప్పగా చెప్పుకోవడం కాదు, మనం రాసిన పుస్తకాలు, మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన పుస్తకాలు కదా. మరి అలాంటప్పుడు మనం ఇంతగా గొప్పగా చెప్పుకోవాలి ఆ పుస్తకాల గురించి? ఆలోచించండి. ఇది వాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ద్వారా సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కొనియాడారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం యాదగిరిగుట్ట చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 43 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే కొండపై 9.87 కోట్లతో స్వామివారి నిత్య కళ్యాణ మండపం, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, 1.35 కోట్ల రూపాయలతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కోమ్ల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు డిస్కమ్ అమలు, సోలార్ విలేజెస్, సోలార్ స్టవ్ పథకాలు, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగం, ఇంధనం పొదుపుపై చర్చించనున్నారు. 2వ విడత ఇందిరా మైళ్లు, కుటుంబ జీవిత బీమా, రాష్ట ఆవిర్భావ వేడుకల నిర్వహణ అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వస్తాయి. సికింద్రాబాద్లోని రైలు కడారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఎంపికైన 218 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్లతో యువత ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
3: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
2: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఈ అపాయింట్మెంట్ లెటర్ కేవలం కాగితం కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.38% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో బాలురు 79.92%, బాలికలు 86.38% ఉన్నారు. రాష్ట్రంలో సెంటరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈరోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ ఉత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల్లో సెంటరింగ్ కార్మికుల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత తాను ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని కవిత స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలస

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటే

0: సంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయల వరకు పెరిగాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా విభాగాలు, ల్యాబ్లను సందర్శించిన మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వీటి వల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ల్యాబుల్లో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా సామాన్య రైతులకు అందుబాటులోకి రావాలని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త నగరాన్ని నిర్మిస్తోందని పేర్కొన్నారు. మూసి ప్రక్షాళన పరిశ్రమల ఏర్పాటుకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని మంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. కొమరంపి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరియులో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. 68 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కొమరంపి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నిఖిత పంత్ చెప్పారు. రైతులు అనుమతులున్న కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కూడా నితిక పంత్ ఈ సందర్భంగా సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో తీవ్రమైన ఎండలు, గాల్పులు, వడగాల్పుల కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. మునుగోడు మండలానికి చెందిన వృద్ధుడు 2 రోజుల క్రితం మరణించగా, నిన్న నక్రికల్కు చెందిన జి శాంతమ్మ, మార్కెట్ పండ్లి మండలం చెరువుగట్టు గ్రామం రైతు కృష్ణయ్య వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామానికి చెందిన దాసరి భిక్షం కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లాలో వరుసగా 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ కనుల్లో కార్మికుల రక్షణ కోసం చల్లటి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, షెడ్లు, ఎయిర్ కూలర్లు, వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసిందని జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఆకాశవాణితో మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: క్వారీలో కానీ సర్ఫేస్ లో కానివ్వండి చెలవ పందిలు అనేది వేస్తూనే ఉన్నాం. అట్లాగే క్వారీలో రంజన ద్వారా కూడా నీటి సరఫరా చేస్తున్నాం. మాన్యువల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందరు ఉద్యోగులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లాస్టింగ్ సెక్షన్ కానీ తర్వాత క్వారీలో ఎక్కడైతే కొన్ని పందిళ్లు వేయలేని ప్లేస్లలో గొడుగులు కూడా సరఫరా చేసాము. ఆ గొడుగుల ద్వారా కూడా వాళ్ళు ఎండా వేడి నుంచి రక్షణ అనేది పొందుతా ఉన్నారు. 4 నెలల్లో కూడా ఈ వేసవి రక్షణ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది.
0: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం ప్యాకేజ్ టూర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా టూర్లు నిర్వహిస్తారు. ఈ ప్యాకేజీలో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా చేర్చారు. భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2 రకాల ప్యాకేజీలు రూపొందించినట్లు టూరిజం కార్పొరేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: సుమారు 70,000 ఉద్యోగాలను వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పపక్షాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 57,000 కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇచ్చినప్పుడు అనేక మంది ముందుకు వచ్చి శ్రీనివాస్ గారు కూడా బ్యాంకు రుణాలను తీసుకొని అనేక మంది గ్రామాల్లో, మరి మండల కేంద్రాల్లో, పట్టణాల్లో ఉపాధి మార్గాలలో ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీ మీ గ్రామాలలో చూసింటారు.
0: టీజీఎన్పీడీసీఎల్ 28 ఫీచర్లతో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిందని కరీంనగర్ సర్కిల్ ఎస్సీ రవీందర్ తెలియజేశారు. ఫిర్యాదుల నమోదు, బిల్లుల చెల్లింపు, కనెక్షన్ సేవలు, అధికారుల వివరాలు, ఆధార్ లింక్ వంటి సేవలు యాప్లో ఉండగా, సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వ్యవసాయ మంత్రి

తుమ్మలాగా చెరు ఆదేశించారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఏంటి అంత పాజ్ ఇచ్చేసింది స్వాతి అనుకుంటున్నారా? నిజంగా మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా అయితే నేను చాలా బాగా మాట్లాడతాను అంటూ లొడలొడ మాట్లాడిస్తూ ఉంటాం, కానీ అలా ఆవేశంతోనో లేదంటే నాకు బాగా మాట్లాడడం వచ్చానో అలా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే తప్పులు మాట్లాడిస్తాం, తెలియకుండానే మాట్లాడకూడని విషయాలు ఎన్నో మాట్లాడిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయంపై మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడో లేదా మాట్లాడాల్సి వస్తేనో లేదా ఏదైనా విషయం పైన మీరు రియాక్ట్ అవ్వాల్సి వస్తేనో జస్ట్ గివ్ ఎ పాజ్, ఒక్క క్షణం పాజ్ ఇవ్వండి. పాజ్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి, అప్పుడు మీరు మాట్లాడే మాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్, మరి షో టైం. వింటున్నారు మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 122 అవుతోంది. మరి షో టైమ్ లో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852. మరి ఫస్ట్ అయితే ఆన్సర్ టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరి షో టైంలో నేను అడిగిపోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా మనందరికీ తెలుసు కదా రకరకాల, అంటే బాలుగారు పాడారు ఒకటి బ్రెత్లెస్ సాంగ్, మాటేరాని చిన్నదాని, అండ్ అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడారు అర్జున్ సినిమా ఉంటుంది కదా, సో దాంట్లో, అండ్ అలా చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ స్లాంగ్లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేశారు ఒక సింగర్, అది ఒక సినిమా కోసం. తెలంగాణ స్లాంగ్లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేసిన సింగర్ ఎవరు? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఓకే కమ్ము వినించే సూపర్ ట్రాక్ విన్నారు 126 అండ్ స్టూడియో క్లాక్ షో టైం వింటున్నారు మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ స్లాంగ్లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేసిన సింగర్ ఎవరు అని అడిగాను. ఓకే, చాలామంది శుద్ధాల అశోక్ తేజ గారు అని పంపించారు, బట్ శుద్ధాల అశోక్ తేజ గారు రైటర్. నేను అడిగింది ఒక సింగర్ రాశారు, ఒక సింగర్ కంపోజ్ చేశారు ఒక సినిమా కోసం. హై స్వాతి, అబ్బా మీరు మీ సమాధానాన్ని టైప్ చేసి మాత్రమే పంపించండి, రికార్డ్ చేసి పంపిస్తే ఇక్కడ చదవ వినడానికి అస్సలు వీలుండదు అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ ఫ్రమ్ బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే కే జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్ నుంచి పంపించారు. అండ్ ఇంకా ఎవరైనా అంటే ఈ సినిమా కూడా లేటెస్ట్గానే వచ్చింది, ఓల్డ్ సినిమా అయితే ఏం కాదు. ఓకే, యా డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా పంపించారేమో చూద్దాం. యా బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ నుంచి. అండ్ ఆల్సో సో ఇక్కడ వరకైతే పంపించారు రైట్ ఆన్సర్. బ్రెత్లెస్ సాంగ్ పాడింది ఎవరు అని అడగలేదు నేను, కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. అది కూడా తెలంగాణ స్లాంగ్లో ఆ బ్రెత్లెస్ సాంగ్ని రాసి కంపోజ్ చేసిన సింగర్ ఉన్నారనమాట, వెరీ యంగ్ సింగర్, యంగ్ టాలెంట్ అనమాట. ఎవరు అంటే సరే ఓకే, ఇద్దరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎవరు ఆ సింగర్ అంటే కార్తీక్ అనమాట, కార్తీక్ కొడకండ్ల అన్న సింగర్. మరి మనకి మన ఏమంటారు సింగింగ్ షోలు వచ్చాయి కదా, వాటి ద్వారా మనందరికీ పరిచయం. బంధూక్ అనే సినిమా కోసం తెలంగాణ స్లాంగ్లో అద్భుతమైన బ్రెత్లెస్ సాంగ్ని కంపోజ్ చేశారు. మీకు వీలైతే వినండి, నా దగ్గర వీలుంటే డెఫినెట్గా మీకు వినిపిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్

0: ఈ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 136 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ యువర్ ఆర్జే స్వాతితో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, దాదాపుగా ప్రతి డైరెక్టర్కి రకరకాల సినిమాలు తీయాలని ఒక కోరిక ఉంటుంది. అండ్ కొన్ని స్టోరీస్ వాళ్ళకి నచ్చుతాయి, బట్ మిగతా వాళ్ళకి నచ్చవు, అలా కొన్ని స్టోరీస్ మిగిలిపోతాయి. అండ్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, సినిమా మొత్తం రెడీ అవుతుంది కానీ ఎందుకో రిలీజ్కి మాత్రం అలా ఆగిపోతాయి అన్నమాట, రిలీజ్ అవ్వకుండా. అలా మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తీసిన ఓ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా పూర్తి చేశారు కానీ ఎందుకనో రిలీజ్ అవ్వలేదు. మరి విడుదల కానీ కె విశ్వనాథ్ గారి ఆ సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 141 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, విడుదల కానీ కె విశ్వనాథ్ గారి సినిమా ఏంటి అని. మరికి విశ్వనాథ్ గారు అంటే చాలా మందికి, ఎంతో మందికి అభిమానం చెప్పండి. ఆయనకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో అందుకనే చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. ఓకే, లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, కేవీ రావు అండ్ అలాగే పిపి రావు ఫ్రమ్ ఖైరతాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ చోడవరపు సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే సుగుణ. నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి అండ్ అలాగే అప్పలరాజు గారు ఫ్రమ్ పెడనా. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. ఎస్ఎన్ మూర్తి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. ఎస్ రాణిమూర్తి ఫ్రమ్ సూరారం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్. ఆర్ము నుంచి ప్రేమనాథ్ కళావతి అండ్ అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి. ద్రోణం రాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్. బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ అండ్ ఆల్సో అడుపు సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి. దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మురళి రాధ కృష్ణయ్య. కీర్తిరాజ్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సురారం కాలనీ. వెంకీ ఫ్రమ్ తణుకు అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ విలేజ్ పేరు అస్సలు ఐడియా రావట్లేదు, అంటే మీరు చాలా కష్టంగా టైప్ చేశారు. ఓకే, అనన్య ఫ్రమ్ శ్రీశైలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, అలాగే పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగట్ట నంద్యాల జిల్లా. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి. భూధాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ. నెక్స్ట్ కాకతీయ పాష ఫ్రమ్ వరంగల్ నుంచి. ఓకే, సో చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సతీష శాంతి ఫ్రమ్ రామరాజు నగర్ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్. అండ్ ఇంకెవరైనా పంపించారా? ఆల్మోస్ట్ అందరి పేర్లు చదివినట్టే ఉన్నాను. మధుకర్ ఫ్రమ్ నందిపేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కె విశ్వనాథ్ గారు అంటే ఎంత అభిమానమో అర్థమవుతోంది. మరి ఆ సినిమా ఏంటి అని అంటే, సిరిమూవల సింహనాదం అనే సినిమాని పూర్తిగా చేశారు అండ్ ఇప్పుడే పంపించారు ఆల్మాస్ కూడా నుంచి రవీంద్రాచారి గారు. ఓకే, మరి ఆ సినిమాని పూర్తి చేశారు కానీ ఎందుకనో అది రిలీజ్ మాత్రం అవ్వలేదు. ఆల్రెడీ సిరిసిరి మూవ మనకెంత సూపర్ హిట్ సినిమానో తెలుసు. చంద్రమోహన్ గారు అండ్ అలాగే జయప్రద గారు యాక్ట్ చేశారు. ఈ సినిమాలో కూడా జయప్రద గారే హీరోయిన్. సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది అనుకున్నారు కానీ రిలీజ్ మాత్రం చేయలేకపోయారు. ఎందుకో ఏమో, ఎవరైనా ఈ విషయం మీద

ఆలోచించి సినిమాని మళ్ళీ కే విశ్వనాథ్ గారి బర్త్డేకో ఆర్ వర్ధంతికో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఎవరైనా అలా సజెస్ట్ చేయొచ్చు కదా తెలిసిన వాళ్ళకి. ఆలోచించండి. 1:45 1 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్.

మను అయింది అలాగే శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ సింహాద్రి. స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 50 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి లేట్ చేయకుండా షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మరి ఈ రోజు మనం చంద్రమోహన్ గారి 86వ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయితే మరి మాట్లాడుకున్నాం ఆయన గురించి. అలాగే ఈ రోజు వెండి తెరను పలపుష్పాలతో అభిషేకించి సినీ ముని ఎవరు? కె రాఘవేంద్రరావు గారి బర్త్డే కూడా. మరి ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగినా ఓకే రైట్. ఏంటంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అసలు హీరోయిన్స్ అంటే ఎలాగైతే చంద్రమోహన్ లక్కీ హ్యాండ్ అని అంటారో అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలో ఒక్క సినిమాలో అయినా యాక్ట్ చేయాలి అని అనుకుంటారట హీరోయిన్లు. అలా శ్రీదేవి అండ్ అలాగే రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో అంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించింది? చాలా సినిమాలు వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్లో. మరి ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో శ్రీదేవి నటించారు? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324082, 0402324082.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

నేర్చుకోలేదు నిలఫర్. ఇండియాకి వచ్చిన తర్వాత చీర కట్టుకోవడం నేర్చుకుంది, ఉర్దూ నేర్చుకుంది, అండ్ వాళ్ళకి ఉన్న ఏవైతే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, వాటిని కొన్నింటిని ఖండించింది కూడా. ఇక ఆ తర్వాత స్వచ్ఛందంగా బహిరంగ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలకు కూడా నీలోఫర్ చాలా ధైర్యంగా వచ్చేవారట. అందుకే అంతర్జాతీయ పత్రికలు సైతం ప్రపంచంలోని 10 మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నారు. నిజానికి ఆ గ్లామర్ వెనుక ఆవిడ జీవితం చాలా, అంటే గ్లామర్ వెనుక జీవితాన్ని పక్కన పెడితే చాలా అందంగా ఉండేదట. కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా చాలా పత్రికల్లో రాసేవారు. అయితే నీలోఫర్కి పిల్లలు కలగలేదు. కాకపోతే తను ఎందుకు మరి అంటే తనకి లేరని హాస్పిటల్ పెట్టిందా అంటే కాదు, ప్రతి వ్యక్తి ఒక గొప్ప ప్రయత్నం చేసే వెనుక ఏదో ఒక సంఘటన ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. మరి అలా ఈ హాస్పిటల్ నిర్మాణం వెనుక కూడా నీలోఫర్కి ఒక సంఘటన చూసి అది చెల్లించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఏం జరుగుంటుంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:45 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో నీలోఫర్, మరి ప్రిన్సెస్ నీలోఫర్ గురించి. మామూలుగానే ఏంటంటే ఆవిడకి అంటే వాళ్ళ సామాజిక పద్ధతులను దాటి సేవ చేయడం అనేది ఇష్టం. అయితే అలా తన ఇంట్లో పనిచేస్తున్న ఒక ఏమంటారు మేడ్ ఎవరైతే ఉంటారో, తను పిల్లలు అంటే ఏమంటారు పిల్ల వాళ్ళకి ఏమంటే డెలివరీ అయిన తర్వాత చనిపోవడం ఇవన్నీ జరిగాయన్నమాట. అది చూసి భరించలేకపోయింది, చాలా బాధపడింది. అంటే విమెన్ ఎప్పుడు కూడా పిల్లల కోసం అలా సఫర్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఒక హాస్పిటల్ని ఎలాగైనా నిర్మించాలి అని చెప్పేసి అప్పటి నిజాంని ఒప్పించింది. అంతే, హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో నిర్మించబడింది ఈ హాస్పిటల్. 1953లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏంటంటే దీనికి నిజమే, అంటే తన ఆలోచన అలాంటిది. మామూలుగానే అప్పటి రాజులు, రాజ్యాలు, రాజ్యాధికారాలు ఎలా ఉండేవో తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం సామాజిక పద్ధతులను, ఆ కట్టుబాట్లను దాటి ఒక విమెన్ బయటకి రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ ప్రిన్సెస్ నీలోఫర్ వాటన్నిటినీ ఛేదించి దాటుకొని ఎలాగైనా సొసైటీకి, ముఖ్యంగా మహిళలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మరి నిజాం రాజుని ఒప్పించింది. కాబట్టి ఆ హాస్పిటల్కి ఆవిడ పేరే పెట్టారు. అది నిజం చెప్పాలంటే అది స్టార్ట్ అవ్వడం ఆమె చూడలేదు, ఎందుకంటే అప్పటికే తను ఫ్రాన్స్ వెళ్ళిపోయింది. ఇక తన తర్వాతి జీవితాన్ని అంటే నీలోఫర్కి కూడా అంటే పర్సనల్ లైఫ్లో తనకి పిల్లలు లేరు. సో ఎలాగైనా పిల్లల కోసం ఒక మంచి చేయాలి అనుకొని హాస్పిటల్ని నిర్మించడం ప్రారంభించిన తర్వాత తను కంప్లీట్గా మళ్ళీ మన దేశాన్ని వదిలి ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది. సో హాస్పిటల్ని కట్టిన తర్వాత మాత్రం నీలోఫర్ చూడలేకపోయారు. తర్వాత అంతా కూడా దాదాపు 73 సంవత్సరాల కాలం అంతా కూడా ఫ్రాన్స్లోనే, అక్కడే ప్యారిస్లోనే తన జీవితాన్ని గడిపారు ఆవిడ. నిజమే, అంటే తను కేవలం ఒక మంచి కార్యక్రమం చేయడానికి మాత్రమే మన ఇండియాకు వచ్చిందేమో అనిపిస్తుంది ఈ స్టోరీ చదివిన తర్వాత. అంతే కదా, ఎక్కడి ప్యారిస్, ఎక్కడి హైదరాబాద్. మరి ఈరోజు హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంటే పిల్లల పాలిట అండ్ అలాగే పేదల పాలిట గుర్తొచ్చే హాస్పిటల్ ఏంటి అని అంటే ఆ హాస్పిటలే, నీలోఫర్ హాస్పిటల్. అంటే అప్పట్లో ఎక్కువ వైద్య సదుపాయాలు ఏం లేవు మనకి, కాబట్టి ఎక్కువగా డెలివరీస్ అన్నీ కూడా ఇంట్లోనే జరిగేవి. దానివల్ల చాలా సమస్యలు వచ్చేసి తల్లి లేదా బిడ్డ ఎవరో ఒకరు ఉండడం, లేదంటే ఇద్దరికి ప్రాణాపాయం ఉండడం, గ్యారంటీ అనేది ఉండేది కాదు. కేవలం అంటే ఆ ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకున్నారు ప్రిన్సెస్ నీలోఫర్. అందుకే అంటారు ఆవిడ్ని కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ అని.

0: married men and women candidates can apply online for grant of short service commission for course commencing June 2026 in Executive Education and Technical Branch. Last date of online application is 1st September 2025. For more details, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2:54 కావస్తోంది. మనం మాట్లాడుకున్నాం ఇవాళ శక్తిశీలిలో ప్రిన్సెస్ నీలోఫర్ గురించి. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. మరి ఎంతో మందికి ప్రతి సంవత్సరం వేలాది మందికి తల్లులకు పిల్లలకు కూడా చికిత్సను అందిస్తుంది. నిజానికి రియల్ లైఫ్లో ప్రిన్సెస్ నీలోఫర్ ఎప్పుడు తల్లి కాలేదు, కానీ వేలాది మంది తల్లులకు అలాగే తల్లుల పిల్లలకు ప్రాణాధారమైన హాస్పిటల్ని మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలాగా మనందరికీ బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. ఇది ఇవాల్టి శక్తిశీలి. అంటే ఒక ఆలోచన అనేది మనకు ఉపయోగపడుతుందా అంటే చాలామంది ఆలోచిస్తారు మనకేంటి అని చెప్పేసి. సో అది మనకే ఉపయోగపడనక్కర్లేదు, అంతే కదా. సో మనం చేసే ఏ పనైనా కూడా తరతరాలు మాట్లాడుకోకపోయినా కనీసం 10 మందికి హెల్ప్ అయినా చాలు కదా. ఆలోచించండి, మీకు కూడా ఇలాంటి ఆలోచనలు మీ సొంత ఊర్లో కానీ లేదంటే మీ డిస్ట్రిక్ట్లలో కానీ ఆర్ ఇంకెక్కడైనా చేసే అవకాశం మీకున్నా చేసేవాళ్ళు ఉంటే గుర్తించి మీ ఏరియాకి కావాల్సిన సదుపాయాలు ఏవైనా కావాలి అంటే అడిగి చేయించుకోవడంలో తప్పులేదు కదా. చేయగలిగే స్తోమత లేనప్పుడు చేయడానికి పూనుకొని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి చేసినా కూడా ఆ ప్రయత్నం గొప్పదే అవుతుంది. మరి ఆలోచించండి, ఇది వాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలవుతోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
1: సంపన్న హోతా హై.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట వసంతం చిత్రం కోసం హరిహరన్, సుజాత, ఉన్నికృష్ణన్ ఆలపించిన ఈ పాట. పాట రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజీన్ నిజార్ నేహా బాసిన్ ఆలపించిన ఈ పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సెవెంత్ సెన్స్. ఈ చిత్రం కోసం కార్తిక్, విజయ్ ప్రకాష్, రీటా, శాలిని ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శుభవార్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట టిల్లు స్క్వేర్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన ఈ పాట, పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిర్యాల.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఆలపించిన కౌసల్యతో కలిసి ఆలపించిన ఈ పాట. పాట రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వినరో భాగ్యం విష్ణు కథ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాట రచన భాస్కర భట్ల, సంగీతం చైతన్ భరద్వాజ్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బొంబాయి, ఈ చిత్రం కోసం చిత్రాలపించిన వేటూరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హాయ్ నాన్నా చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సీతార కృష్ణకుమార్ ఆలపించిన ఈ పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వాహెబ్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రేమదేశం చిత్రం కోసం కృష్ణకుమార్, నోయల్ జేమ్స్, అనుపమ ఆలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రం కోసం శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
1: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, ఏ దేశం మీద అంటూ ఈ దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

శ్రోతలు, మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారాలయాన్ని స్వయం ప్రతిపత్తి కల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శాంతి భద్రత నిర్వహణ, నేర పరిశోధనను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి కల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా క్యూలైన్ల క్రమబద్దీకరణ, హుండీ ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

0: 30,80,000 రూపాయలతో నిర్మించే వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే నిత్య కళ్యాణ మండపం, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, రథశాల వైపు మాడవీధులకు మెట్లు, డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించడం పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వైఖరి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట అభివృద్ది కుంటుపడుతుందని ఆయన అన్నారు. అలాగే జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 4 రోజుల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో హీట్ వేవ్ పై హై అలర్ట్ నేపథ్యంలో మంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాలుల వల్ల 7 జిల్లాల్లో 16 మంది మరణించిన నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హీట్ వేవ్ పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చని, అలాగే సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని కూడా డీజీపీ వెల్లడించారు. భవిష్యత్ సాంకేతికత సామర్థ్యాలు, నూతన ఆవిష్కరణలు దేశాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. ప్రపంచస్థాయి పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్, జపాన్కు చెందిన ఏజీసీ సంస్థ సంయుక్తంగా ఏఐపిఐ ఇన్నోవేషన్ హబ్ను ఈరోజు ప్రారంభించాయి. భారత్, జపాన్ దేశాల సాంకేతిక సహకారంతో ప్రారంభమైన ఈ హబ్ ముఖ్య లక్ష్యం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రతిభను పెంచడం, పరిశ్రమ విద్యా సంస్థల బంధాన్ని బలోపేతం చేయడమని ఆయన చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాత స్థాయి ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధనల్లో భాగస్వామ్యం లభిస్తుంది. భవిష్య సాంకేతిక ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలు అవసరమని ఏజీసీ జనరల్ మేనేజర్ ఇవాకూర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచన జారీ చేసింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులకు ఫీజు రిఫండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఫీజు రిఫండ్ కోసం ఈ నెల 27వ తేదీలోపు బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. మరోసారి రాసే నీట్ పరీక్షకు మళ్లీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కార్మికుల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుందని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. రాష్ట ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను జూన్1వ తేదీ నుంచి కంపెనీ యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సిఐటియు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
1: జూన్1వ తేదీ నుంచి పెరిగినటువంటి వేతనాలు అమలైతే అని చెప్పారు. అన్స్కిల్డ్ వర్కర్లకు 16,000 నుంచి హైస్కిల్డ్ వర్కర్లకు 20,000 వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. మరి కంపెనీ యజమానులు అమలు చేయాలని, కంపెనీలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా యాజమాన్యం కల్పించాలి. రాబోయే రోజుల్లో అవసరమైతే కార్మికులలో సర్వే నిర్వహించి కూడా వారి సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన సగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ,
0: రాష్ట ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు చేసింది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27వ తేదీన ఉన్న సెలవును మే 28వ తేదీకి మార్చినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలపైన ములుగు జిల్లా కేంద్రంలో రైతులు, గ్రామస్తులు, వ్యాపారస్తులకు ములుగులో రెడ్కో జిల్లా మేనేజర్ జనార్దన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహ

0: వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది. ములుగు జిల్లా ప్రజలకు విన్నవించేది ఏమనగా, ఈ పచ్చని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములమై ప్రతి వారి ఇంటి పైన సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతమైన ఆదాయం పొందడమే కాకుండా ఈ శిలాజ ఇంధనాలను కాపాడిన వాళ్ళలో మీరు కూడా భాగస్వాములు కావాలని, దేశ ప్రగతిలో మీరందరూ భాగస్వాములు అయ్యి స్వచ్ఛమైన భారతదేశం నిర్మించడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవన మేఘాలు అరేబియా సముద్రం బంగాళాఖాతంపై దట్టంగా ఆవరించున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు పేర్కొంది. ఈ ఋతుపవనాలు కేరళం వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయని, దేశంలో సకాలంలో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువాదం అవుతుంది. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇదెంతో సదుపాయంగా ఉంటుందని, ఎఫ్ఐఆర్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ వినియోగం వల్ల న్యాయానికి భాష అడ్డంకి కాదు అనే అంశం వెల్లడిస్తుందని సజ్జనార్ అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రైతు గోసా భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతారు, రైతులతో ముఖాముఖిలు నిర్వహిస్తారు. విశేషాలు మరొకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట, మేలైన విత్తనాల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. ఈ కార్యక్రమం అనంతరం మామిడి తోట సాగులో అనుభవాలు, హనుమకొండ మండలం తరాలపల్లి గ్రామ రైతు శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త హర్షం సదానందం. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారం అవుతుంది. రాత్రి 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 10:00 నుండి 11:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి.

రేపు ఉదయం 6:10 తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 దేశభక్తి గేయం వింటారు. ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో వారసత్వం డాక్టర్ వి వాణిప్రసాద్ గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం కల కన్నీరైంది శ్రీ ఎం బ్రహ్మచారి గారి కథానిక వింటారు రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఉదయం 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 9:30 చిన్నారి లోకం కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి చిన్నారి లోకం కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల కాశీబుగ్గ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపటి చిన్నారి లోకం కార్యక్రమంలో. ఉదయం 10:90 ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు 3:00 నాటకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: సమాచార దర్శనం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం గోవర్ధన్ బృందం అందించిన జానపద గీతాలు వింటారు.
4: బచ్చాలి కూరా జయ నేల బారే నెల్లి కూరా బాలు

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

పతాకం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించి

0: శ్రోతలు, మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం గోవర్ధన్ బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 మే 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణ కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ లేదా నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్

0: విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్న ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చలను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి

0: పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025ను నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపైన తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, SC ST చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు

0: బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా పత్తి పంట మేలైన విత్తనాల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త హర్షం సదానందం. అనంతరం మామిడి తోట సాగులో అనుభవాలు, హనుమకొండ మండలం తరాలపల్లి గ్రామ రైతు శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త హర్షం సదానందం. కార్యక్రమంలో ముందుగా విందాం, పత్తి పంట మేలైన విత్తనాల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం.

0: కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ స్టూడియోకి ఆర్ఏఆర్ఎస్ వరంగల్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వై ప్రశాంత్ గారు వచ్చారు. వారి ఆయన విలువైన సలహాలు సూచనలు అందిస్తారు. పత్తి పంటలో విత్తనాల ఎంపిక, విత్తనం విత్తనంపై ఈ అంశాల మీద మనకు క్షుణ్ణంగా వారు సమాధానాలు ఇస్తారు. నమస్కారం అండి ప్రశాంత్ గారు.
2: నమస్కారం అండి.
1: ప్రశాంత్ గారు, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, దాని వివరాలు చెప్పండి. మరి
2: మనకి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడతా ఉన్నది. వరి తర్వాత మనకి పత్తి పంట అనేది పెద్ద మొత్తంలో సాగు చేయబడతా ఉన్నది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే దాదాపు 35 నుంచి 40 లక్షల ఎకరాల వరకు పత్తి పంట మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడతా ఉన్నది. ఇది మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే 3వ వంతు మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడతా ఉంది. మొత్తం మన భారతదేశం విస్తీర్ణంలోనే 3వ వంతు మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ పత్తి పంట కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, అదేవిధంగా కంబైండ్ పాత నల్గొండ, మహబూబ్నగర్, అదేవిధంగా ఖమ్మం, ఈ కొత్తగూడెం ఇట్లాంటి ఏరియాలలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, ఎక్కువగా రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా ఎక్కువ మొత్తంలో మనం సాగు చేస్తూ ఉన్నాం. మనకి నీటి వసతి కొంచెం తక్కువ ఉన్న ప్రదేశాల్లో పత్తి పంటను రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశం ఎక్కువగా పత్తి పండించే దేశంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో మన దేశంలోనే పత్తి పంట సాగు చేయబడుతూ ఉంటుంది. ప్రపంచంలోనే మొదటి పెద్ద దేశంగా చెప్పుకోవచ్చు పత్తి పండించే దేశాలలో.
1: ఇంకా డాక్టర్ గారు, పత్తి రకాల ఎంపిక రైతులకు ఎందుకు అంత ప్రాముఖ్యమో ముఖ్యంగా చెప్పండి మరి దాని గురించి.
2: మనం ఏంటంటే ఏ రకమైన పంటలు అయినా, అది వరి కానివ్వండి లేకపోతే మొక్కజొన్న కానివ్వండి, ఈవెన్ అదేవిధంగా పత్తిలు కనుక చూసుకున్నట్లయితే ఏ పంటలో అయినా విత్తనం కొద్దే మనకి పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనం ఎంపిక అనేది ప్రతి రైతుకి, ప్రతి పంటకి చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఆ విత్తనం ఎంపికలోనే మనం మన నేలకు, అదేవిధంగా మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఎంచుకుంటేనే మనం అనుకున్న దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: పత్తి రకం ఎంచుకునే ముందు రైతులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో చెప్పండి. మరి
2: ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పత్తి రైతు ఒకవేళ మనం ఈ వచ్చే సంవత్సరం పత్తి పెడదాము అనుకుంటే పత్తి పెట్టే ముందు అసలు మన నేల రకం ఏంటి, మన నేల రకం అదేవిధంగా మనం వర్షాధారంగా సాగు చేస్తున్నామా లేకపోతే నీటి వసతి కింద సాగు చేస్తున్నామా, ఒకవేళ మనం వర్షాధారంగా సాగు చేస్తున్నాం అదేవిధంగా మన నేల కొంచెం భూసారం తక్కువ ఉన్న నేల అనుకోండి, మనం ఏంటంటే ముఖ్యంగా రకాలు దృష్ట్యా వచ్చినప్పుడు పెద్ద పెద్ద బోలు ఉండే రకం కాకుండా కొంచెం మధ్యస్థంగా బోలు ఉండే రకాలు, అంటే మధ్యస్థ కాయ సైజు కలిగి ఉన్న రకాలు, అదేవిధంగా ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండే రకాలు, కొంచెం తక్కువ ఎత్తు పెరిగే రకాలు, ఇట్లాంటి రకాలను మనం అదేవిధంగా కొంచెం తక్కువ కాలపరిమితి ఉన్న రకాలను మనం ఎంచుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టుకునేది వర్షాధారంగా కాబట్టి. అదేవిధంగా ఎక్కడైతే కొంచెం నల్లరేగడి నేలలు, అదేవిధంగా నీటి వసతి కింద పత్తి పంట పండించే అలాంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కాయ సైజు ఎక్కువగా ఉన్న రకాలని, అదేవిధంగా మనకి ఎక్కువ కొమ్మలు కానివ్వండి కాయలు కానివ్వండి ఎత్తు కానీ పెరిగే రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మన మార్కెట్లో లభ్యమయ్యే రకాలన్నీ హైబ్రిడ్ సంకర రకాలు. ఇవేంటంటే BG2 అని చెప్పుకునే రకాలుగా మనం చెప్తా ఉన్నాం.
1: వర్షాధార మరియు సాగునీటి పరిస్థితులకు రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో చెప్పండి. మరి
2: ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ముఖ్యంగా ఏంటంటే ఈ రకాల ఎంపికలో వర్షాధారం, అదేవిధంగా సాగునీటి రకాలు వర్షాధారంగా అయితేనేమి

0: కాయసేత్తి తక్కువ ఉన్నవి, అదేవిధంగా నేల సారం ఎక్కువ ఉన్న అయితేనేమో కాయసేత్తి ఎక్కువ ఉన్నవి ఎంచుకోవాలి. అదేవిధంగా ఇట్లాంటి రకాలు మనం పెట్టే అప్పుడు, ఉదాహరణకి మనం సారం తక్కువగా ఉన్న నేలలో పెట్టుదాము అనుకున్నట్టు అనుకున్నప్పుడు రైతు ఏంటంటే కొంచెం సాల మధ్య దూరం 3 ఫీట్స్ వచ్చే విధంగా మాత్రమే విత్తుకోవాలి. అంతకన్నా ఎక్కువ వచ్చే విధంగా విత్తుకుంటే మనకు లాభం అంటే వచ్చే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య దూరం కూడా 1 ఫీట్కు మించి మనం పెట్టకుండా ఉండాలి. అదేవిధంగా నల్లరేగడి భూములలో అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వరుసకి వరుస మధ్య దూరం 3 ఫీట్ల పైన మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మొక్కకి మొక్కకి మధ్య దూరం 1 ఫీట్కు ఎక్కువగా వచ్చే విధంగా మనం విత్తుకుంటే మనకేంటంటే ఈ మొక్కల యొక్క శాకీయ పెరుగుదల ఈ 2 రకాల నీళ్ళలో సరిగా ఉండే అవకాశం ఉంటుంది. పూత కాత రాలిపోయే అవకాశం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అనుకునే దిగుబడి కి సరిపోను కాయలు మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇంకా ప్రశాంత్ గారు, పత్తి రకం ఎంపికలో రైతులు చూసుకోవాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి?
0: ముఖ్యంగా అంటే మనకేంటంటే మార్కెట్లో BG2 పత్తి రకాలు ఎక్కువగా లభ్యమవుతూ ఉన్నాయి. ఈ BG2 పత్తి రకాల్లో కూడా మనకేంటంటే మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్నాం అని ఒకవేళ రైతులు అనుకున్నట్లయితే, అంటే మనం పెట్టే విస్తీర్ణంలో దగ్గర దగ్గర 10,000 పైన మొక్కలు కనుక మనం పెడదాము, లేకపోతే రైతు భాషలో సాల్ పద్ధతిలో గల కనుక విత్తుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి మొక్క యొక్క శాకీయ పెరుగుదల తక్కువగా ఉండవలసిన అవకాశం ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే మనకి మొక్క ఎక్కువ ఎత్తు పెరగకుండా, అదేవిధంగా పక్క కొమ్మల యొక్క పొడవు అనేది తక్కువగా వచ్చే విధంగా, అదేవిధంగా కొమ్మల యొక్క పెరుగుదల కొంచెం ఏటవాలుగా వచ్చే మన వాటిని ఎంచుకుంటే మంచిది. అదేవిధంగా ఆకుల యొక్క పరిమాణం అదే సైజు అని మనం చెప్తూ ఉంటాం, అది కూడా కొంచెం మీడియంగా కనుక ఉన్నట్లయితే ఈ సాలు పద్ధతికి అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఇలా ఎందుకు ఉండాలి అనుకుంటే మనకు ముఖ్యంగా ఎండ ఈ విధంగా ఉంటే మాత్రమే మొక్కలపై అన్ని మొక్కలపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క కొంచెం కొమ్మలు నిటారుగా ఉండాలి, ఆకుల సైజు తక్కువగా ఉండాలి, మధ్యస్థ కాయ సైజు పరిమాణం కలిగి ఉండాలి. అదేవిధంగా మొక్క కూడా కొంచెం కురుసగా అంటే హైట్ తక్కువగా వచ్చే విధంగా ఉండే హైబ్రిడ్లను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ సాల్ పద్ధతికి అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు.
1: ఇంకా ప్రశాంత్ గారు, BT పత్తి రకాలు ఇప్పటికీ ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో చెప్పండి. మరి
0: మనకేంటంటే 2001-2002 పూర్వము non-BT రకాలు అని మనకి చాలా రకాలుగా అవైలబుల్గా ఉండేవి. వీటికి ఏంటంటే కాయతొలచు పురుగులు, అదేవిధంగా పొగాకు లద్ద పురుగు ఎక్కువగా వస్తూ ఉండేది. ఆ టైంలో రైతులు ఏం చేసేవాళ్ళంటే ఈ కాయతొలచు పురుగుల్ని లేకపోతే పొగాకు లద్ద పురుగుల్ని ఏరివేసి నాశనం చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక చిన్న కట్టెపుల్ల లేకపోతే వేరే ఏదైనా దాంతో కాయలోపటిని చంపేసే విధంగా చేసేవాళ్ళు. 2002 తర్వాతకి ఏంటంటే మనకి ఇప్పుడు సాగు చేసేదంతా BT రకాలు. మొదటగా BT1 రకం హైబ్రిడ్లు మనకి మార్కెట్లోకి లభ్యమైనవి. తర్వాత 2008 ఆ ప్రాంతం నుంచి మనకి BG2 రకాలు కూడా ఇప్పుడు మన రైతులందరూ వేసేది BG2 రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే రైతులు మనం వేసేది మొత్తం BG2 రకాలు, వీటికి ఏ రకమైన పురుగులు రావద్దు అన్నది ఉండిపోయింది. ఎందుకంటే అంతకుముందు non-BT రకాలు సాగు చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే పొగాకు లద్ద పురుగే కానివ్వండి, లేకపోతే హెలికోవర్ప శనగపచ్చ పురుగే కానివ్వండి, ఈ పురుగులు కొంచెం చాలా వరకు మనకి పత్తిని ఆశించట్లేదు. కాకపోతే ఏంటంటే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది గత 4-5 సంవత్సరాల్లో బాగా పెరిగిపోయింది. దీనికి ఏంటంటే నిరోధక శక్తి అనేది పెంపొందించుకోవడం అనేది జరిగిపోయింది గులాబీ రంగు పురుగు. కాబట్టి ఇప్పుడు ఏ రకం వేసినా BG1 వేసినా BG2 వేసినా రైతులు ఖచ్చితంగా తమ పొలాల్లో

0: గులాబీ రంగు పురుగు వస్తుంది అనుకొని మనం పత్తి పంట అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకునే పద్ధతులు ఏవైతే చెప్తా ఉన్నామో, ఉదాహరణకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము, అదేవిధంగా పంట అవశేషాలు భూమిలో కలిగి ఉండడము, డిసెంబర్ తర్వాత పంటను పొడిగించకపోవడము, ఇట్లాంటివి మనం చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులు, పత్తి పెట్టుకునే రైతులు ఎవరైతే ఉన్నారో, పత్తిని సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గులాబీ రంగు పురుగును ఉద్దేశించి మాత్రమే మనం పత్తి వేసుకోవాల్సిందిగా మనం చెప్తా ఉన్నాం.
1: ధృవీకరించిన విత్తనం ఉపయోగించడం ఎందుకు అవసరం చెప్పండి. మరి
0: మనకి ఏ పంటలో కానీ, ఇతర వరి పంట కానివ్వండి, మొక్కజొన్న పంట కానివ్వండి, ఇతరత్ర ఏ పంటలైనా, అది ప్రతి పంట కానివ్వండి, ఏదైనా ఒక విత్తనం సర్టిఫైడ్ లేకపోతే ధృవీకరించిన విత్తనం వేసుకుంటేనే మనకేంటంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ విత్తనం ఆల్రెడీ టెస్ట్ చేసిన వరి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అది రిలీజ్ అంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక స్టేట్కో, ఒక రాష్ట్రానికో లేకపోతే సౌత్ ఇండియా లేకపోతే సెంట్రల్ ఇండియా లేకపోతే నార్త్ ఇండియా, ఇట్లా డిఫరెంట్ ప్రాంతీయ రాష్ట్రాలకు కూడా విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటాయి విత్తనాలు. అట్లాంటి విత్తనాలను మనం విత్తుకున్నప్పుడే మనకేంటంటే ఆ ప్రాంతంలో అది అడాప్టబుల్గా, అంటే ఆ ప్రాంతంలో పెరుగుదలను ఉద్దేశించి అది తయారు చేయడం జరిగింది. కాబట్టి అట్లాంటి రిలీజ్ అయిన రకాలు, ఈ ప్రాంతాలకు రిలీజ్ అయిన రకాలను మాత్రమే పెట్టుకుంటేనే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులకి తట్టుకొని మాత్రమే పెరిగే రకాలను మాత్రమే విడుదల చేయడం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి విత్తన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. మనకేంటంటే ముఖ్యంగా పత్తిలో ట్రూత్ఫుల్ లేబుల్ ఎక్కువగా లభిస్తూ ఉంది. కాబట్టి ట్రూత్ఫుల్ లేబుల్ తీసుకునేప్పుడు, ఈ విత్తనం తీసుకునేప్పుడు కూడా మనం ఆ లేబుల్ను మనం గమనించి తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రైతులు ఖచ్చితంగా విత్తనం కొన్నప్పుడు దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్న షాప్ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాం.
1: విత్తనాల విషయంలో రైతులు చేసే సాధారణ తప్పులు ఏంటో చెప్పండి. మరి
0: ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రైతులు కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారంటే బయట నుంచి లూజ్ సీడ్, అంటే ఎవరో కొందరు వ్యక్తులు డైరెక్ట్గా విలేజ్కి తమ గ్రామానికి వచ్చి విత్తనం చాలా బాగుంటుంది, పక్కన గ్రామాల వాళ్ళు వేసారు లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు వేశారు లేకపోతే వేరే జిల్లాల వాళ్ళు వేశారు, ఇది చాలా బాగా వచ్చింది అని చెప్పి వీడియోస్ ఫొటోస్ చూపెట్టి రైతులకి చాలామందికి, అంటే వాళ్ళ ఆశ అట్లా చూపెట్టి రైతులకి అక్కడక్కడ సీడ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎట్లాంటి బిల్లు కానివ్వండి, ఏమి ధృవీకరణ లేకుండా మనకి విత్తనం అనేది అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవేంటంటే అక్కడక్కడ మనకి ఈ హెర్బిసైడ్ టోలరెంట్ రకాలు, అది ఏంటంటే మన భారతదేశంలో ఇంకా అది ధృవీకరించబడలేదు, అదేవిధంగా ఆ విత్తనం అమ్మడం అనేది నిషేధంగా చెప్పబడింది. ఇట్లాంటి విత్తనాలు చాలామంది రైతులకి వేరే వ్యక్తులు వచ్చి, ప్రైవేట్ వ్యక్తులు, ధృవీకరణ లేని వ్యక్తులు, వాళ్ళకి ఎట్లాంటి ఆథరైజేషన్ లేని వ్యక్తులు వచ్చి అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తుల దగ్గర కాకుండా మన ఏదైతే లైసెన్స్డ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి లైసెన్స్డ్ షాప్స్ దగ్గరనే మనకి ఈ విత్తనం, పత్తి విత్తనం ఖచ్చితంగా కొనుక్కుంటేనే మనకి అనుకునే రకాలు అనేవి మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ చేసిన రకాలు మాత్రమే మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మనం తీసుకున్న తర్వాత ఏదైతే మనం హైబ్రిడ్ రకం ఏదైతే తీసుకున్నామో హైబ్రిడ్ రకానికి సంబంధించిన బిల్లు మనం భద్రపరచుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఎలాంటి నష్టం అయినా కూడా ఈ బిల్లును మనం గవర్నమెంట్ ఏదైనా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు చూపెట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ధృవీకరించిన లైసెన్స్డ్ ఉన్న షాప్స్లోనే కొనుక్కోవాలి పత్తి విత్తనం అని రైతు సోదరులకి సలహాగా మనం చెప్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే వర్షం మనకి మన ప్రాంతానికి ఎంత అయితే పడాలో అంతే పడుతుంది. కాకపోతే ఏంటంటే దీని యొక్క ప్యాటర్న్, అంటే ఒక 2-3 డేస్లోనే, అంటే 2-3 రోజులలోనే ఎక్కువ

0: మొత్తంలో పాడడం, తర్వాత ఒక నెల రోజుల వరకు గ్యాప్ ఉండడం, మళ్ళీ ఒక 2-3 డేస్ కంటిన్యూ పాడడం, ఇట్లాంటి పరిణామాలు 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మళ్ళీ వాటి కోసం నీటి తడి సపరేట్గా వేయడం, ఇదంతా అదనపు ఖర్చుగా మనం భావించవచ్చు. అదేవిధంగా దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
1: పత్తి పంటలో విత్తనాల ఎంపిక మరియు విత్తనం మొలకెత్తడంపై మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట మేలైన విత్తనాల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మామిడి తోట సాగులో అనుభవాలు. హనుమకొండ మండలం తరాలపల్లి గ్రామ రైతు శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం.
5: శ్రీనివాస్ గారు
6: నమస్కారం.
5: శ్రీనివాస్ గారు, ఈ యొక్క మామిడి తోటను పెట్టాలంటే ముందుగా ఎలాంటి నేలలను ఎంచుకోవాలి, మామిడి తోటను పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుగా స్టార్ట్ చేయాలనే దాని గురించి చెప్పండి. మరి
6: ఇప్పుడు మనం ఏ భూమి అంటే ఎర్ర చెక్క భూమి అయినా పర్లేదు, తెల్ల దుబ్బ అసుంటిది అయినా పర్లేదు, ఇంకా మిగతా మామిడి చెట్టుకు ఎలాంటి భూమి అయినా తట్టుకోగలుగుతుంది. అది ఎందుకంటే దాని ఏరు బాగా లోపలికి పోయే దానికి అంత శక్తి ఉంటుంది. ఏ భూమిలైనా చేసుకోవచ్చు. కాకపోతే మనం పిచికారి మందు లాంటి అవి ఏదైనా ఎరువు లాంటివి వేసుకుంటే ఎటువంటి భూమిలైనా సాగు చేసుకోవచ్చు
5: ఇంకా శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ యొక్క మామిడి తోటను పెట్టుకోవాలంటే మనము మొక్కలను తెచ్చుకోవాలా, లేదంటే అంటు మొక్కలు తెచ్చుకోవాలా, లేదంటే పిక్కలతో పెట్టుకోవాలా, ఎట్లా చేయాలి దాన్ని?
6: లేదు, మనకు సీడ్ హైబ్రిడ్ మొక్కలను దొరుకుతాయి. ఏది అంటు చెట్లు అంటే వాళ్ళు ఏదో పిక్కలను నాటి అవి కొంచెం పెరిగినాక కట్ చేసి మన హైబ్రిడ్ మనకి ఏ సీడు కావాలంటే ఎటువంటి రకం పనులు కావాలంటే అటువంటి కొమ్మలను వాళ్ళు జాయింట్ చేసి ఇస్తారు.
5: అయితే ఇప్పుడు ఈ యొక్క మొక్కలను మనకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఒక్కొక్క మొక్కకు ఎంత పడుతుంది డబ్బులు?
6: అంటే మనకు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు న్యూజివీ నుంచి అక్కడ ఇక్కడ చాలా దిక్కుల సీడు పంపుతుండ్రు, తయారు కటింగ్ ఇది మన ఇది అంట్లు కడుతుండ్రు, ఎక్కడన్నా దొరుకుతున్నాయి. ఇప్పుడు
5: ఎక్కడైనా దొరుకుతుంది? ఇప్పుడు మన వరంగల్లో ప్రధానంగా ఎక్కడ తయారు చేస్తారు?
6: మన వరంగల్లో ఈ అంట రోడ్కు ఒకటి ఉంది, పద్మాక్షి గుడి దగ్గర ఉంది ఇంకోటి. ఎక్కువ అయితే మన ఆంధ్ర నుంచే తీసుకొచ్చి పెడతాను.
5: ఆంధ్ర నుంచి తీసుకొస్తాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మామిడి పండ్ల తోటల్లో వ్యాపారం చేస్తున్నారు, మామిడి పండ్ల పంట తీస్తున్నారు, మీరు ఎవరిని చూసి మీరు మామిడి పండ్ల పంట తీస్తున్నారు?
6: అంటే మా ఫాదర్ మా తాత ముత్తాతల నుంచి వచ్చింది ఇది మాకు. అప్పటికెళ్ళి వాళ్ళతోటి ఇట్లనే తోటలు కాంట్రాక్ట్ తీసుకోవడం ఇట్లనే సాగు చేసుకుంటాను. మేము కౌలు రైతులమే, అంతే కౌలే, మాకు సొంతం ఏం లేవు, కావులే చేసుకుంటాం.
5: అంటే మీరు వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడ మీరు ఈ మామిడి పండ్ల తోటలు బట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు?
6: ఇప్పుడు తరాలపల్లిలో పట్టినం, కనిపర్తి, వెంకటపురం, రఘునాథపల్లి, ధర్మాపురం, మలక్పల్లి, 7-8 ఊళ్ళల్లో తీసుకున్నాం.
5: అంటే మీరు వ్యవసాయదారుల దగ్గర పోయి ఎట్లా డీల్ చేస్తారు వాళ్ళని, ఎట్లా ఎంత అని మాట్లాడుకుంటారు మీరు?
6: అంటే టార్గెట్ ఇస్తాం. ఇప్పుడు 100 చెట్లు ఉన్నాయి, 100 చెట్లకు 10 టన్నులు వెళ్తాయా, 5 టన్నులు వెళ్తాయా అది చూసుకొని మన ఖర్చులు ఎన్ని పోతాయి, ఎన్ని మిగులుతాయి అని దాన్ని నిర్ణయించుకొని రేటు ఫిక్స్ చేసుకుంటాం.
5: ఇంకా శ్రీనివాస్ గారు, ఈ యొక్క మామిడి చెట్టును పెడతాం మనం, అంటు మొక్కను పెట్టినప్పుడు అది ఎన్ని రోజులకు భూమిలో ఏనుకుంటుంది?
6: లేదు, అది పానంతోటే ఉంటాయి కదా, అలా ప్యాకింగ్లో ఉంటుంది కదా, అది కవర్లా పెట్టి అది మనం పెట్టంగానే అది మనకు వాటర్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అదే దాని ఏర్లు పాకిపోతూనే ఉంటాయి.
5: అంటే చెట్టును పెట్టిన తర్వాత దాని చుట్టూ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా?
6: తీసుకోవాలి. ఏది కలుపు మొక్కలు, గడ్డి కానీ ఏది కానీ పడకుండా మంచిగా క్లీన్గా ఉంచుకుంటా పారతో ఇట్లా చెక్కి ఇచ్చి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మంచిగా వాటర్ పెట్టుకోవాలా, కొంచెం ఎరువు లాంటివి వేసుకుంటే చెట్టు జల్లి పెరిగే అవకాశం ఉంటుంది.
5: అంటే ఎరువులు అంటే మనం సేంద్రీయ ఎరువులు వాడాలా, లేదంటే రసాయనిక ఎరువులు వాడాలా, ఏది ఎరువులు వాడితే బాగా బలంగా ఉంటుంది చెట్టు?
6: ఇప్పుడు మామూలుగా అంతకుముందు బర్ల ఎరువు అవి వేసేది, ఇక ఇప్పుడు ఇదే ఈ రసాయన

0: అనేక మందులు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు.
1: అంటే సేంద్రీయ
0: ఇప్పుడు
1: ఎరువులు వాడతలేరు
0: తక్కువ అన్నట్టు ఇక ఇప్పుడు ఈ
1: ఇక.
0: రోజులల్లో ఇక పొటాషియం యూరియా అదో ఇదో వేసుకున్నాం ఇప్పుడు వాడుతున్నాం.
1: ఇప్పుడు ఆ చెట్టు పెట్టిన తర్వాత చెట్టుకు మనం నీటిని ఏ విధంగా అందించాలి మరి? అంటే డ్రిప్ సిస్టంలో అందిస్తే బాగుంటుందా, లేకపోతే మనం కాలువలు తీస్తే
0: చిన్న
1: బాగుంటుందా?
0: మొక్కల కంటే డ్రిప్ పెట్టుకుంటే సరిపోతుంది, కానీ చెట్టు పెద్ద అయిందంటే డ్రిప్పు తోటి కొంచెం ప్రాబ్లమ్. ఏం కాదు, చెట్టు సాగుకుంటూ ఉంటుంది కానీ చనిపోదు, కానీ దానికి సరిపడా నీళ్ళు సరిపోవు, తాగలేదు. దమున కాపు సామ్యాలు కూడా కాయ కూడా ఎదగదు, జర తక్కువ సైజు ఉంటుంది. అదే మన కాలువలు తీసి కుండీలు మంచిగా పెద్దగా తీసుకొని కట్టుకుంటే కాయ కూడా మంచి సైజు వచ్చే అవకాశం ఉంటుంది.
1: నీరుని ఎట్లా, ఒక రోజుకి ఎంత నీరు అందించాలి ఒక చెట్టుకు?
0: ఒక డైలీ అనేది కాదు, ఒక దాదాపు ఒక 10 పోక ముందుకు మళ్ళీ 10 కట్టుకుంటే సరిపోతుంది.
1: అంటే 10 పోకముందు అంటే ఒక 2-3 రోజులు అంటారా, 5 రోజులు
0: ఓ
1: అంటారా?
0: వారం రోజుల టైం.
1: వారం రోజులు ఒకసారి, వారం రోజులు. ఇప్పుడు ఈ చెట్ల మధ్యలో ఎంతెంత డిస్టెన్స్ ఉంచాలి చెట్టు, ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఎంత దూరం ఉండాలి మరి?
0: అంత ముందు గుంటకు ఒక చెట్టుకు పెట్టేది ఎకరానికి 40 పెట్టేది, ఇప్పుడు 80 పెడుతుండ్రు, కొందరు 100 చెట్ల కాంచి పెడతారు.
1: ఇప్పుడు ఒక చెట్టు పెట్టినప్పటి నుంచి వెళ్ళి మనకు కాయ ఎన్ని రోజులకు వస్తుంది క్రాప్?
0: అంటే అప్పుడు 5 తీసేది కాపు, కానీ ఇప్పుడు 4 3 కాంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అంటే మన తోట మనం పెంపకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం దానికి కొంచెం మంచిగా మందులు అవి వేసుకొని జర మంచి డెవలప్మెంట్ మనం చేసుకుంటే చెట్టు జల్లి పెరిగి 3-4 నుంచే కాపు తీసుకోవచ్చు.
1: చెట్టు తొందరగా ఎదిగి మనకు క్రాప్ రావాలంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా క్రాప్ వస్తుంది మనకు?
0: యా అది మన రైతు దగ్గర ఉంటుంది.
1: అంటే రైతు ఏం చేయాలి?
0: రైతు ఏమంటే ఇప్పుడు చెట్ల చుట్టూ గడ్డి కలుపు ఏం పడకుండా మంచిగా చెక్కుని ఇంత మందులు అవి వేసుకుంటే మంచి చెట్టు మంచి తీగ పడినట్టు డెవలప్మెంట్ మంచిగా అవుతుంది. మళ్ళీ కొమ్మలను ఇట్లా కట్ చేసుకోవాలి మనం, జుట్ల మీద కొమ్మలను ఇట్లా కట్ చేసుకుంటే దానికి 3-4 పక్కలు అట్లా ఎగురు వెళ్ళి జల్లి
1: కొమ్మలు
0: పెరిగే,
1: వస్తాయి,
0: మళ్ళీ కొమ్మలు పుట్టి జల్లి పెరిగే అవకాశం ఉంటుంది.
1: అంటే కొన్ని చెట్లు స్ట్రైట్గా పెరుగుతాయి కదా, ఆ చెట్లు పెరగకుండా ఎట్లా జాగ్రత్త?
0: స్ట్రైట్ పెరిగితే కట్టర్ దొరుకుతాయి కదా మనకు బజార్లో, కట్టర్ తీసుకొచ్చి మీద జుట్లు కట్ చేసినామంటే దానికి మొత్తం 4 పక్కలు వెళ్తుంది ఈగురు, వెళ్ళి చెట్టు గుబురాయి తంటది, గుబురాయి జల్లి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మామిడి చెట్లు ఈ ఎండాకాలం సీజన్లో అప్పుడప్పుడు గాలి గాలి ఈదురు గాలి వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు మామిడి రైతు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళు.
0: అవును,
1: ఇప్పుడు అట్లా నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అది మనకు దానికి ఎవరితోటి కాదు, అది గాలి గాలి వచ్చి రాళ్ళవన్నా ఇవి అవి పడితే మాత్రం ఇది దానికి మనం కాపాడలేము కదా, అది ఎంత రాలుతో అంతవరకు రాలిపోతూనే ఉంటుంది. ఇక ఉన్నదే మనది, పోయింది భూమి.
1: ఒక మామిడి చెట్టుకు మనం ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఎంత లాభాన్ని తీసుకోవచ్చు?
0: చిన్న చెట్లకు పెద్ద మొత్తంగా ఖర్చు పెట్టినా కూడా అట్లా చెట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానికి ఒక చెట్టుకి దాని కెపాసిటీ ఏంది, దాన్ని ఏజ్ ఎంత, దానికి ఎంత పెట్టాలి దానికి పెట్టుబడి అనేది రైతుకు గమనించాలి. అది
1: మామిడి పనులు ఎన్ని రకాల మామిడి పనులు ఉంటాయి?
0: ఓ మామిడి పనులలో అది వేలాలనే ఉంటాయి.
1: అంటే మీకు తెలిసిన రకాలు చెప్పండి.
0: మాకంటే 20-30 రకాలు తెలుసు. బంగిన పెళ్ళి, తోతపూరి, ఈమాయతి, దసిరి, ఇంకా చెరుకు రసాలు, జాంగీరు.
1: ఇప్పుడు మామిడి పనులను మీరు పంట తీస్తారు కదా, ఇప్పుడు ఒక ఎకరం మామిడి తోటను పెట్టినప్పుడు ఆ ఎకరానికి రైతుకు ఎంత డబ్బులు ఇస్తారు, మీరు ఎంత లాభాన్ని ఆర్జిస్తారు?
0: ఇక రైతు అంటే ఇప్పుడు రైతుకు మనం ఇప్పుడు 50,000 మాట్లాడుకున్నామంటే 50,000 కట్టవలసిందే, కాకపోతే గాలి అది వచ్చిందంటే ఏమైనా రాలితే ఆయన కొంచెం ఆయన మనసు ఎంత ఉంటుందో అంత కొంచెం కొద్ది గొప్ప తక్కువ చేసే వాళ్ళు ఉంటారు, తక్కువ చేసి తీసుకుంటారు. కొంతమంది తీసుకోరు, బరాబర్ డబ్బులు కట్టాలి అంటారు. ఇక కట్టాలి అట్లాంటప్పుడు, లేకుంటే ఇక వదిలేసుకోవాలి.
1: ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు మామిడి బిజినెస్ చేస్తున్నారు? మీరు
0: 10-12 సంవత్సరాలు అవుతుంది.
1: అంటే ఎప్పుడైనా నష్టపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
0: నాకైతే ఇప్పటివరకు అయితే ఒక చోట్ల నష్టం వస్తే ఇంకో చోట్ల తీసుకు ఇంకో చోట్ల వచ్చినాయి, అటు ఇటు అడ్జస్ట్ అవుతాయి, అట్లా అడ్జస్ట్ చేసుకుంటా అన్నట్టు. ఇక నష్టం అంటే ఇక నష్టం ఏమి ఉండదు. ఇక 10 తోటలు పట్టుకుంటే 2-3 ఇట్లా లాస్ అయితే మిగతా లాభం ఉంటుంది, అవి ఇవి ఎంతో రొటేషన్ చేసుకుంటే కొన్ని పైసలు మిగులుతాయి మాకు.
1: ఇప్పుడు ఈ మామిడి పంటకు ఒక గాలి వానలే కాకుండా ఇంకా ఏ రకంగా నేను నష్టపోయే అవకాశాలు ఉంటాయా, కోతల ద్వారా కానీ ఇంకా పిట్టల ద్వారా కానీ?
0: వీటితోటి అంటే కొన్ని మా ఏరియాలో లేవు కోతులు ఇట్లా అవి ఇవి, వీటితోటి నష్టం ఏమి లేదు. కానీ కాకపోతే మన పిండ పడేటప్పుడు తేనె మంచు అవి ఇవి తేనె బంక ఇట్లా వచ్చిందంటే కొంచెం కాయలకు మచ్చ ఏర్పడి మార్కెట్ వాల్యూ లేకుండా అయిపోతుంది.
1: మామిడి

0: ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, అసలు ఎలాంటి రోగాలు వస్తాయి చెట్టుకు?
1: ఎలాంటి రోగాలు అంటే ఇక మొత్తం ఆకు తెగులు, ఆకు ముడత రోగాలు, బూజు రోగాలు, ఇక ఇట్లనే మన పురుగులు అవి అంతా మన పట్టి అవి రసం పీల్చు పురుగులు ఉంటాయి, అవన్నీ పీల్చుకుంటాయి. పిండ పూత దశలో దాని మొత్తం గెలల పంటే ఉంటాయి గోధుమ కలర్ పురుగులు, అవి దాని రసం పీల్చుకుంటే గొల్ల మొత్తం ఇట్లా ఎండిపోతూ ఉంటుంది. ఇలా చూసినప్పుడు బాగుంటుంది, రేపు ఎల్లుండి వరకు గొల్లలు కొన్ని ఎండిపోతూ ఉంటాయి.
0: ఎండిపోతుంది. దానికి ఎలాంటి మందులు కొట్టాలి మరి?
1: ఇక మేము మోనోక్రోటోపాస్, సల్ఫర్ అవి ఇవి కలిపి కొట్టేది.
0: అంటే మీరు ఈ మామిడి తోటకు తెగుళ్ళు వచ్చినప్పుడు అంటే దానికి సంబంధించిన మందులు మీరే పిచికారి చేస్తారా, లేదంటే ఎవరన్నా ఏఓ ద్వారా, అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు కానీ ఆయన ద్వారా ఏమైనా సలహాలు తీసుకుంటారు?
1: లేదు, మేమే తీసుకుంటాం. మేమే తీసుకొని ఇప్పుడు ఇప్పుడు అక్కడ మన ఫర్టిలైజర్స్ వాళ్ళకి చెప్తాం కదా, ఇట్లా ఉన్నది పొజిషన్, ఇట్లా అంటే అది ఉన్నది, మరి దానికి ఇట్లా మందు కావాలంటే మేమే తీసుకొచ్చుకొని బయట
0: కొట్టుకుంటారు. మీరే పిచికారి చేస్తారు?
1: మేము
0: మరి పిచికారి చేసేటప్పుడు పెట్రోల్ పంపు దగ్గర చేస్తారా, లేదంటే మన చేతి పంపు దగ్గర చేస్తారా?
1: పెట్రోల్ పంపు తోటి.
0: పెట్రోల్ పంపు తోటి. అంటే పెట్రోల్ పంపు తోటి పిచికారి చేసేటప్పుడు మనుషులు ఎలా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా మరి, లేకపోతే మందులు కొట్టినప్పుడు కొంతమంది బేహోష్ అయ్యే అవకాశం
1: అవుతుంది,
0: అట్లా వాడకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఏం చేస్తారు
1: ఇప్పుడు? మూతిలో గుడ్డ కట్టుకొని చేసుకుంటాం.
0: ఇంకా ఏమైనా వేరే డ్రెస్సులు కూడా వేసుకుంటారు మందు పడకుండా? అట్లా
1: ఏం లేదు, ఏం వేసుకుంటాం, ఏమైనా బ్లౌజులు ఇట్లా ఉంటే వేసుకుంటాం, అంతే.
0: శ్రీనివాస్ గారు, మీరు వరంగల్ జిల్లా రైతులకు మంచి అమూల్యమైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సందేశాలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు వరంగల్ జిల్లా రైతులు తప్పకుండా పాటించి మామిడి పండ్ల పంటను పండించి అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో మామిడి తోట సాగులో అనుభవాలు హనుమకొండ మండలం తరాలపల్లి గ్రామ రైతు శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.

0: गांठ बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా సర్పయాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విద్యాసాగర్.

రౌడీ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట పాటరచన ఎంఎం కీరవాణి, సంగీతం ఎంఎం కీరవాణి.

ప్రేమించు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పోకిరి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి.
1: La la la.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమశిఖరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం మనోజ్.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట పాట రచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతి చిత్రం కోసం శంకర్ మహాదేవన్, సుజాత ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట తరంగాలు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవేంద్రన్.

రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం బప్పి లహరి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వంశానికి ఒక్కడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం కోటి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్నేహం కోసం. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి ఆలపించిన ఈ పాట, పాట రచన సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గణేష్ పాత్రో గీతం, సంగీతం ఇళయరాజా.

0: разрешим.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కృష్ణ చిత్రం కోసం వాసు శివాని ఆలపించిన ఈ పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం చక్రి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నీకోసం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌశల్య ఆలపించిన ఈ పాట. పాట రచన సాయి శ్రీహర్ష, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో చివరగా వినండి. ప్రాణం చిత్రం కోసం హరిహరన్ చిత్రాలపించిన సాయి శ్రీహర్ష గీతం, సంగీతం కమలాకర్.

శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కేజే విజయ్ వేణుగానం వింటారు.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కేజే విజయ్ వేణుగానం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 11 గంటలు దాటి 41 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు

ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.